ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 13వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5:58. నేను మీ రేడియో నేస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ.
1: కోరికలు తీరకపోతేనో, అనుకున్నది సాధించలేకపోతేనో, అప్పుడప్పుడు మనం మనకంటే దురదృష్టవంతులు మరొకరు లేరు అనుకుంటాం. కానీ అందరికంటే దురదృష్టవంతుడైన ఒక పాత్ర మనకు మహాభారతంలో కనపడుతుంది. మహాభారతంలోని పాత్రలు చేసుకున్న గొప్ప పుణ్యం శ్రీకృష్ణుని కాలంలో వారు జీవించి ఉండటం, ఆయనను చూడటం, సన్నిహితంగా మెలగటం, ఆయన చేతిలో మరణించటం, కొందరికి బంధువో మిత్రుడో అవ్వడం, చాలా కొద్ది మందికి విశ్వరూప సందర్శన భాగ్యం కూడా కలగటం, ఇదంతా ఒక విశేషం, అదృష్టం. ఇక దురదృష్టం విషయానికి వస్తే అతిపెద్ద దురదృష్టవంతుడు ధృతరాష్ట్రుడే అనిపిస్తుంది. ఎందుకు అని మనని మనం ప్రశ్నించుకుంటే, కురువంశంలో తానే పెద్ద కొడుకు అయినా రాజ్యార్హతకు నోచుకోలేదు. 100 మంది కొడుకులను ఒక్క కూతురుని కన్నా ఒక్కరిని చూడలేని పుట్టు గ్రుడ్డివాడు. తమ్ముడైన పాండురాజు రాజ్యాన్ని త్యాగం చేసిన కారణంగా రాజుగాని రాజుగా తాను రాజ్యం చేస్తూ తన సొంత కొడుకులకు కాకుండా తమ్ముడి కొడుకులకు కూడా బ్రతికి ఉండగానే రాజ్యాన్ని పంచి ఇవ్వాల్సిన పరిస్థితి. అపార జ్ఞానాన్ని జ్ఞానుల నుంచి నేర్చుకున్నప్పటికీ తను కొడుకును సంతృప్తిపరచటానికి చేసిన ప్రయత్నాలన్నీ బిడిసికొట్టి అజ్ఞానిగా చెడ్డపేరు తెచ్చుకున్నవాడు. విదురుడు రోజూ చెవిలో ఇల్లు కట్టుకుని మంచి చెప్పినా, పెద్దలు ఋషులు ఆఖరికి శ్రీకృష్ణుడు సైతం శతవు చెప్పినా ఆలకించని, పాటించని, పాటించలేని అవివే. కౌరవ పాండవ యుద్ధాన్ని స్వయంగా చూసే శక్తిని వ్యాసుని ద్వారా పొందగలిగిన, సంజయుడి ద్వారా మాత్రమే వినటానికి ఇష్టపడ్డ జ్ఞానాంధుడు. యుద్ధంలో రాజ్యం, పుత్రులు, మిత్రులు అంతా పోగొట్టుకుని ధర్మరాజు దయమీద ఆధారపడి బ్రతుకుతూ రోజూ భీముడి చేతిలో నిందించబడ్డ కళంకితుడు తన కొడుకుల శ్రార్థకర్మలకు వారిని చంపిన పాండవుల వద్దనే చెయ్యి చాపాల్సి వచ్చిన దీనుడు జ్ఞాన వైరాగ్యాల వలన కాక భీముని అవహేళనతో వానప్రస్థ ధర్మాన్ని తీసుకుని ఇంకా చావలేదా అనిపించుకోవాల్సిన పరిస్థితిలో 1000 ఏనుగుల బలం అంతా క్షీణించి గాంధారి

0: ఎండతో అడవులలోకి వెళ్లి వానప్రస్థాన్ని స్వీకరించిన దుఃఖితుడు, గెలుపని భయపడుతూ జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయిన పరాజితుడు, చివరగా భార్య తమ్ముడి భార్యలతో పాటుగా యోగాగ్నికి ఆహుతి అయిన దురదృష్టవంతుడు. వ్యాసభగవాని అనుగ్రహంతో కొంత సంతోషకర అనుభవాలు పొందినప్పటికీ, ఇలాంటి జీవితం శత్రువుకి కూడా వద్దు అని అనుకునేలా జీవించిన ధృతరాష్ట్రుడికి మించిన దురదృష్టవంతుడు ఎవరుంటారు? దీనికంతటికీ మూల కారణం ఏమై ఉంటుంది? పిల్లల పెంపకంలో క్రమశిక్షణ రాహిత్యం, రాజుగా కర్తవ్య లోపం, తండ్రిగా బాధ్యతారాహిత్యం, అతి ప్రేమతో కూడిన పిరికితనం, పిల్లలపై అర్థం లేని అపార ప్రేమ, అన్నిటికీ మించి పెద్ద స్వార్థం. జ్ఞానులైన వారు ధృతరాష్ట్రుని జీవితాన్ని చదివి ధృతరాష్ట్రునిలా జన్మాంధులు జ్ఞానాంధులు కాకుండా జీవితంలో ప్రతి అంశాన్ని సవాలుగా స్వీకరిస్తే కురురాజు కాకుండా గొప్ప రాజు అవుతాడు. మనం నిజ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే మనలో కూడా ఎందరో ధృతరాష్ట్రులు ఉన్నారు. వారి సంతతి కౌరవుల వలె అజ్ఞానం అహంకారంతో కూడిన అత్యాశతో నశిస్తూ ఉంటారు. వారికి దుర్బుద్ధితో కూడిన అధర్మ పరులు అవినీతి పరులు సహకరిస్తూ ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఆ సమయంలో ఎవరు ఎంత మంచి విషయం చెప్పినా చెవికెక్కదు, సరికదా? వారు చేసేదే ధర్మం, వారికి తోచిందే న్యాయం అనిపిస్తుంది. బుద్ధి కర్మానుసారి అన్న చందాన వారి కర్మలకు తగ్గట్టే వారి బుద్ధి కూడా మందగిస్తుంది. మహాభారతం ద్వాపరయుగానికి సంబంధించిన ఇతిహాసమైన నిత్య నూతనం. ప్రతి పాత్రను ప్రస్తుత కాలానికి అన్వయం చేసుకుని ఆలోచిస్తే కురుక్షేత్ర సంగ్రామం లాంటి భయంకర పరిణామాలు ఎప్పటికీ జరుగవుగాక జరుగవు.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం వింటారు.

చేపల పెంపకంలో మేతల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం సాగునీటి చెరువులు, కుంటలతో పాటు ప్రత్యేకంగా త్రవ్వుకున్న చెరువులలో చేపడుతున్నారు. అధిక చేపల దిగుబడికి గాను రైతులు అనేక రకాలైన కృత్రిమ మేతలను పెంపక సమయంలో చేపలకు అదనపు ఆహారంగా ఇస్తున్నారు. కానీ దిగుబడులు పెరిగినా చేపల ఉత్పత్తి ఖర్చులు మాత్రం రానురాను గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సుమారుగా 60% పైగా ఖర్చులు కేవలం మేత కొరకే అవుతోంది. పాక్షిక సాంద్రత పద్ధతిలో గాని సాంద్ర పద్ధతిలో గాని చేపల పెంపకం చేపట్టేటప్పుడు నిర్ణీత సమయంలో అవి మార్కెట్ సైజుకు రావాలంటే మంచి నాణ్యత కలిగిన సమతుల్యత గల మేతలను ఇవ్వడం తప్పనిసరి. దీనివలన చేపల పెరుగుదల బాగుండడమే కాకుండా చేపలు వ్యాధి నిరోధక శక్తిని పొంది వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ఆక్వా పరిశ్రమలో చేపలకు మేతగా వ్యవసాయ పరిశ్రమల నుండి వచ్చిన ఉప ఉత్పత్తులైన తవుడు, నూనె తీసిన తవుడు, వేరుశెనగ చెక్క పిండి, నువ్వుల చెక్క, మొక్కజొన్న ఇలాంటి వాటిని ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల మేతలు అందుబాటులో ఉన్నాయి. అవి పొడి మేతలు, అలాగే పెల్లెట్ మేతలు. చేపల పెంపకంలో తవుడు, నూనె తీసిన వేరుశెనగ చెక్క, పత్తి చెక్కలను చేపలకు ఆహారంగా ఇచ్చే పొడి మేతలు, ఇటీవల అక్కడక్కడ రైతులు బీర్ ఫ్యాక్టరీల నుండి వచ్చే మొక్కజొన్న పిప్పిని కూడా చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. చేపల పెంపకంలో ఇటీవలి కాలంలో పెల్లెట్ మేతలు కూడా వినియోగంలోకి వచ్చాయి. ఇవి వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. అలాగే వివిధ రకాల చేప జాతులకు అవసరమైన మేత రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో నీటిలో తేలే మరియు నీటిలో మునిగే మేత రకాలు కూడా ఉన్నాయి. చేపల ఉత్పత్తికి మరియు వినియోగించిన మేతకు మధ్య గల నిష్పత్తిని ఆహార నియమ నిష్పత్తి లేదా FCR అంటారు. అంటే 1 కిలో చేప పెరగడానికి అవసరమయ్యే మేత పరిమాణం ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. చెరువు నీటి నాణ్యత సరిగా ఉండాలంటే తక్కువ FCR ఉన్న మేతను ఎంచుకోవాల్సి ఉంటోంది. రైతులు మేతల ఎంపికలో నాణ్యతను ముఖ్యంగా గమనించాలి. చేపల చెరువులలో ప్రతి నెల రోజువారీ ఫీడింగ్ వివరాలను 1 రిజిస్టర్లో తప్పకుండా నమోదు చేసుకోవాలి. మేత వ్యయాన్ని మరియు FCR ను లెక్కించుకోవడానికి, అందుకు అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తోంది. చేపల సైజును, ఉష్ణోగ్రతను అనుసరించి చేపల బరువులో కనీసం 2 నుంచి 10% వరకు మేతను ఇవ్వాలి.

ఇవ్వాల్సి ఉంటోంది. రోజు చేపలు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన మేత పరిమాణాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. చేపలు చిన్నవిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం రాను రాను అంటే పెరిగే కొద్దీ తక్కువ శాతం మేతను ఇవ్వాలి. అంటే చేపల శరీర పరిమాణం పెరిగే కొద్దీ ఇచ్చే మేత శాతం తగ్గిస్తూ ఉండాలి. ఉదాహరణకు హెక్టార్ చెరువులో సుమారుగా 5,000 చేపలు ఒక్కొక్క దానికి సగటున 250 గ్రాములు బరువుంటే ఈ చేపలకు శరీర బరువులో కనీసం 3% మేత ఇవ్వాల్సి ఉంటోంది. దీనికోసం రోజుకు ఇవ్వాల్సిన మేత పరిమాణాన్ని లెక్కించుకోవాల్సి ఉంటోంది. చేపల పెంపకంలో పెల్లెట్ మేతలు పొడి మేతల కంటే ఉన్నతమైనవి. అలాగే ప్రస్తుతం వీటి వినియోగం కూడా క్రమేణా పెరుగుతోంది. పెల్లెట్ మేతలు సరైన ఎఫ్సీఆర్ ను కలిగి ఉండి నీటి కాలుష్యాన్ని కలుగజేయవు. పెల్లెట్ మేతలలోని పోషక పదార్థాల స్థాయిలను మేతల సంచులపై ఆయా కంపెనీల వారు ముద్రిస్తూ ఉంటారు. కాబట్టి వీటి స్థాయి చేపల సైజుకు మరియు పెరుగుదలకు అనుకూలంగా ఉన్నది లేనిది చూసి నమ్మకమైన కంపెనీల మేతలనే కొనుగోలు చేసి వాడుకోవడం ఎంతైనా మంచిది.

ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పితృదేవతలకు ఆరాధ్యం, మహాలయ పక్షాలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వేచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కానుక కథానిక వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహా సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

2:30 కిన్నెలహరి, 3:30 ఏకచిత్రగానం, 4 నుండి చిత్రగీతలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు. సాయంత్రం 6 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచయం వింటారు. ఇంకా రక్తం అవసరమా వివరాలు వింటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్.

కేంద్రం నుండి రిలే 8 గంటలకు కిన్నెరలహరి, 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకంలో బబ్రువాహన చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2,000 లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని

0: బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. కాగా అంతకు ముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూ నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్టంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
3: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

0: ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎరుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితలావర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువటి రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. అద్య నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతినా గాయ పార్మేలిన్ ఇత్యనేన ప్రాతః వరిష్ఠైః అధికారిభిః వ్యాపార నేతృభిః చ యుతేన ఉచ్చస్తరీయ ప్రతినిధి సంఘేన సహ భారతస్య త్రిదివసీయాయాం అధికారిక యాత్రాయాం ఆగమిష్యతి. శ్రీమోదీ తథా రాష్ట్రపతిః పార్మేలినః చ వ్యాపార నివేశః, విజ్ఞానం, ప్రౌద్యోగికీ నవాన్వేషణం, గతిశీలత, సంస్కృతిః, జనసంపర్కః ఇత్యాదిషు విస్తృత క్షేత్రేషు ద్వైపాక్షిక సహయోగస్య ప్రగతేః సమీక్షాం కరిష్యతః. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః, విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అపి తేన సహ మేళనం కరిష్యతః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ భారతస్య సురక్షాయాః, క్షేత్రీయ అఖండతాయాః చ సంకటస్య సమయే రూస్ దేశః అనేకవిధైః భారతస్య పక్షే ఆసీత్. నవదిల్ల్యాం ద్విషష్ఠితమె మ్యూనిక్ సురక్షా సమ్మేళనె భాషమాణః విదేశమంత్రి అవధానం దత్తవాన్ యత్ యదా విశ్వస్య అధికాంశ భాగః భారతస్య అనంతరం సైన్య శాసనస్య సమర్థనం ఇచ్చతి స్మ, తదా రూస్ దేశః ఏకః దేశః ఆసీత్ యేన సహ భారతస్య సంబంధః అతీవ ఉత్తమః ఆసీత్. సహ అవదత్ యత్ భారత రష్యా సంబంధాః పరంపరయా అనేకైః విధైః నిర్మితాః సంతి. సహ అవదత్ యత్ అద్య ద్వైపాక్షిక సంబంధః, ఆర్థిక సంబంధః చ తతః పరం విస్తృతః. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ద్వయోః దేశయోః మధ్యే సైన్యస్య, పరమాణోః, అంతరిక్షస్య చ ఘటకాః సంతి, అపి చ వ్యాపారస్య నివేశస్య మహతి మాత్రాపి అస్తి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: యాత్రారతాః అపి జగద్వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్ పటలే @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు. టీవీ శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణి వార్తాః శృణవంతు.
1: భారత కెనడా దేశౌ అద్య ఓటావా నగరే ప్రస్తావితస్య వ్యాపక ఆర్థిక సహభాగిత్వ

0: గతిం కర్తుం ప్రణోదయన్. మార్గ పరివహన్ రాజమార్గ మంత్రాలయ అద్యారభ్య గుజరాత్ రాజ్యే ద్విదివసీయస్య చింతన శిబిరస్య ఆయోజనం కరిష్యతి. అస్మిన్ సమ్మేళనే కేంద్రస్య రాజ్యానాం కార్యాన్వయన అభికరణానాం చ వరిష్ఠ ప్రతినిధయః సమ్మిళితాః భవిష్యంతి. యేన తే దేశే రాజమార్గస్య మూల సౌకర్యాణాం వికాసస్య వితరణస్య చ విషయే ప్రముఖ విషయేషు చర్చాం కరిష్యంతి. కార్మిక లోక అభియోగ నివృత్తి వేతన మంత్రి డాక్టర్ జితేంద్ర సింహః అద్య నవదిల్ల్యాం 17వ నివృత్తి వేతన న్యాయాలయస్య అధ్యక్షతా కరిష్యతి. కార్మిక లోక పరివాద నివృత్తి వేతన మంత్రాలయ సూచితవాన్ యత్ అతి వరిష్ఠ నివృత్తి వేతన గ్రహీతానాం పరివార నివృత్తి వేతన గ్రహీతానాం చ దీర్ఘకాలం యావత్ విలంబితానాం 790-800 యావత్ పరివాదానాం నివారణం భవిష్యతి. ఫుట్బాల్ క్రీడాయాం గత విజేతా మోహన్ బాగాన్ సూపర్ జాయింట్స్ దళేన పంజాబ్ ఎఫ్సీ ఇత్యతం దళం పెనాల్టీ ద్వారా 43 అంకై పరాజిత్య అంతిమ స్పర్ధాయాం స్వస్థానం రక్షితం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికారాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
2: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కొడంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హకీంపేటలో నియోజకవర్గ అభివృద్ది పనులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతకుముందు 200 ఎకరాలు నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులు పరిశీలించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ సాగునీటి ప్రాజెక్టు పనులు 3 దశల్లో సమాంతరంగా చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఇటీవల నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో బొమ్మరాజ్పేట మండలం నాందాపూర్ గ్రామంలో 201.94 ఎకరాల్లో 68 మంది రైతులకు చెందిన పొలాల్లో 1154 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి రాష్ట వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ భాషా హాజరై రైతులకు ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో వాటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సవరణ విచారణకు హాజరైన ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవపత్రాలు సక్రమంగా నమోదు చేసి అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ, కాళోజీ తన రచనలు కవిత్వం ద్వారా ప్రజా సమస్యలు నిర్భయంగా ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దీపక్ తివారీ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. భూస్వామ్య దోపిడీ అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఆదేశించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కమిషన్ సభ్యులతో కలిసి ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఆర్వోఆర్ అమలు, బ్యాక్ లాగ్ పోస్టులపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల సమస్యలు మానవత దృక్పథంతో పరిష్కరించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కేసులు దర్యాప్తులో జాప్యం చేయరాదని పోలీస్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల త్యాగం వెలకట్టలేదన్నారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికిందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాండూర్, వికారాబాద్ కేంద్రాల్లో పర్యటించిన సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆలంపల్లి, శివారెడ్డిపేట ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. బూత్ స్థాయి

0: అధికారుల నుంచి నోటీసులు జారీ ఓటర్ల వివరాల పరిశీలన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లో వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో పాటు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యతో పాటు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
1: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యకుడు గై ఫార్మాలిన్తో సమాపేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమాపేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యకుడిగా ఫార్మాలిన్ భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్బంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్ లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్పూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొని జైశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగంలో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ ను తీసుకుని బంగ్లాదేశ్ లో ఢాకాలో పాంగావ్ పోర్ట్ కు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మై భారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు 1 రజతం సాధించిన భారత షూటర్

0: నీరు ఢండా భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్ లో అండర్ 17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వీ పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్ గ్రూప్ D1 లో పెరు, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్ లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పితృదేవతలకు ఆరాధ్యం, మహాలయ పక్షాలు ప్రత్యేక కార్యక్రమం వింటారు.

మానవ జన్మ అత్యంత ఉన్నతమైనది. గతించిన తరువాత కూడా మరో జీవితం ఉంటుందనేది కొందరి విశ్వాసం. పితృదేవతల పుణ్యాలు కూడా పితృదేవతల ఫలాలుగా మారతాయి అనేది ఒక నమ్మకం. పూర్వీకులు దైవత్వం పొందుతారనేది కూడా చాలామంది నమ్ముతారు. మనిషి పుట్టిన కుటుంబమే వంశం అంటారు. ఆ వంశంలో పుట్టి గతించిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుని శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మరి ఇటువంటి క్రియలను నిర్వహించే పుణ్యకాలాలు పర్వదినాలు, మహాలయ పక్షాలు. మహాలయం అంటే భాద్రపదమాసంలోనే వస్తుంది. భాద్రపదమంటే భద్రమైనది అని అర్థం. ఈ భాద్రపదమాసంలో వినాయకుణ్ణి ఆరాధిస్తారు.

0: పుష్యమాసంలో సూర్యుని ఆరాధిస్తారు. ఆద్యంతం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. పంచాయతన పూజ అతి ముఖ్యమైంది. పంచదేవతలకు చేసే పూజార్చన పంచాయతన పూజ. ఇలా ఈ పంచాయతనల పూజకు ప్రారంభమాసం ఈ భాద్రపద మాసం. భాద్రపద బహుళ పాడ్యమి అనగా పూర్ణిమ వెళ్లిన మరుసటి రోజు నుండి 15 రోజుల వరకు ఉన్న ఈ పక్షం పితృపక్షాలు అంటారు. భద్రమైన వరాన్ని ఇవ్వగల ఈ 15 రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు. మన పూర్వీకులు పైలోకాల నుండి ఈ 15 రోజులు భూమిపైకి వచ్చి ఆశీర్వదిస్తారనేది నమ్మకం. పర్వదినాలను పాటిస్తూ సమైక్య జీవన విధానాన్ని ఆస్వాదిస్తారు భారతీయులు. గణపతి, అమ్మవారి నవరాత్రులు, మహాశివరాత్రి, అలాగే ఈ 15 రోజుల పాటు జరిగే పర్వదినాలు ఈ మహాలయ పక్షాలు. అమోఘమైన పరమపదాన్ని ఇవ్వగల పక్షం కాబట్టి ఇది మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఇవి అత్యంత పవిత్ర పర్వదినాలు, శుభ సమయాలు. ఈ సమయంలో పెట్టే తర్పణాలు, పిండ ప్రధానాలు పితృదేవతలకు చెందుతాయని నమ్ముతారు. ఈ పర్వదినాలలో ఆచరించే కర్మలు, పిండ ప్రధానాలు పూర్వీకులకు ప్రీతిని కలిగిస్తాయట. ఇవి ఒక ప్రత్యేక విధానం కలిగిన పర్వదినాలు. ఈ పర్వదినాలు కృతజ్ఞతలు. కృత అంటే చేసిన మేలును, జ్ఞ అంటే జ్ఞాపకం చేసుకుని, తా అంటే విధానం అని అర్థం. జీవితాన్ని, శరీరాన్ని, ఆస్తిపాస్తులను అందించిన పూర్వీకులకు ప్రేమతో, శ్రద్ధతో వారికి సమర్పించే కృతజ్ఞతలు అన్నమాట.
1: మనిషి స్వతహాగా కృతజ్ఞత ఉన్న జీవి. ప్రకృతిని దైవంగా పూజిస్తున్నప్పుడు, జీవితాన్నిచ్చిన తమ వారు గతించినప్పుడు దేవతలుగా భావిస్తారు. ప్రాణం పోసిన తండ్రి, ఆ తండ్రికి జన్మనిచ్చిన తాత, ఆ తాతకు ప్రాణమిచ్చిన ముత్తాత, ఇలా 3 తరాల పెద్దల్ని స్మరించుకుంటూ నమస్కరించుకోవటం మనిషి కనీస సంస్కారంగా భావిస్తారు. 3 తరాలకు శ్రాద్ధకర్మలు నిర్వహించి తర్పణాలు ఇవ్వడం సంప్రదాయంగా పాటిస్తారు. తాత ముత్తాతలకే కాదు, దివంగతులైన మిత్రులకు, గురువులకు, బంధువులకు, ఆత్మబంధువులకు మహాలయ పక్షంలో తర్పణాలివ్వడం పుణ్యకార్యమని శాస్త్రాలు చెబుతాయి. ఈ సమయంలో తమ సంతానం చేసే దాన ధర్మాలకు సంతృప్తులై పెద్దలు వారిని ఆశీర్వదిస్తారని నమ్మకం. పూర్వీకుల రూపాన్ని ధరించిన బ్రహ్మదేవుని కుమారులు ఆశీర్వదిస్తారని నమ్మకం కూడా. వీరు 14 లోకాల్లోని ఒకటైన సోమలోకంలో ఉంటారని, వీరి ఆశీర్వాదం వల్ల మన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతాయి. ఈ మహాలయ పక్షం ప్రారంభం కాగానే పితృదేవతలు తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారట. వారు బ్రాహ్మణులతో కలిసి వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల వద్దకు వస్తారని ఒక పురాణోక్తి. ఇక మహాలయ అమావాస్య నాడు తమ సంతతి ద్వారం దగ్గర నిలబడతారట. ఆ రోజు వారికి తర్పణ కార్యం నిర్వహిస్తే దీవెనలు అందించి వెళ్లిపోతారని నమ్ముతారు. ఈ మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మలు, దానం, తర్పణాలు చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని భావిస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారు. వారు గతించిన తర్వాత వారి పేరుతో మనం చేసే మంచి కార్యాలు, దాన ధర్మాలు వారిని మరింత సంతుష్టుల్ని చేస్తాయని నమ్మకం.

0: సంవత్సరంలో పితృదేవతలైన తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ వీళ్లు గతించిన రోజు గుర్తుపెట్టుకుని తర్పణం చేస్తారు. అది ఆ రోజున కాని ఆ ఒక్కరోజు కాకుండా ఇంకా 96 రోజుల్లో ప్రత్యేకించి తర్పణాలు ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 96 రోజులకు షణ్ణవదులని పేరు. 96 రోజుల్లో 12 అమావాస్యలు, 12 యతిపాదాలు, 4 యుగాదులు, అలాగే 14 మన్మాదులు, ఆ తరువాత మార్గశిరం, పుష్యం, పాల్గుణం. ఈ 4 నెలల్లో బహుళపక్షంలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి. ఈ తిథులకు అన్వష్టకములు అని పేరు. ఈ అన్వష్టకములు 12 రోజులతో పాటుగా 16 మహాలయాలు కలిపి 96 రోజులు పూర్తవుతాయి.
1: పితృదేవతలకు ప్రతికరంగా 16 రోజుల పాటు అంటే ఆషాఢమాసం బహుళపక్షం అంటే పౌర్ణిమ వెళ్లిన తర్వాత ప్రారంభమయ్యేటటువంటి పాడ్యమి మొదలుగా 5 పక్షములు ఆషాఢ బహుళం, శ్రావణ శుద్ధం, శ్రావణ బహుళం, భాద్రపద శుద్ధం, 4 గడిచిపోయినవి. ఇది 5వ పక్షం భాద్రపద బహుళపక్షం, దీనికే కృష్ణపక్షం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది పంచమాపరపక్షం అని పేరు. 5వది పితృ సంబంధితమైన పక్షం. ఈ పక్షంలో ఈ 15 1 ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి 16వ రోజు వెరసి. ఈ 16 రోజులకు కూడా మహాలయములు అని పేరు. సంవత్సరంలో పితృదేవతలు తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నానమ్మ, తాతమ్మ వీళ్లు గతించిన రోజున శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. అది తత్ దినం, ఆ యొక్క రోజు అని చెప్తాం. ఆ ఒక్క రోజుతో కాకుండా ఇంకా 96 రోజులలో ప్రత్యేకించి శ్రాద్ధము ఏర్పాటు చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. అంటే గతించిన పితరులను జ్ఞాపకం పెట్టుకుని వారికి ప్రీతి కలిగింపబడే విధంగా బ్రాహ్మణులను భోక్తలుగా పిలిపించి వారికి భోజనాధికారులు అందచేయడం, లేదా ఈ కాలంలో విధివిగా లభించేటటువంటి గోకరికాయ, చేమకూర, గుమ్మడికాయ, అలాగే దొండకాయ, ఇలా శ్రాద్ధంలో వినియోగింపబడే దినుసులు, వంటకాలను దానంగా ఇవ్వాలి. హిరణ్య శ్రాద్ధం అన్న పేరిట అలా ఇచ్చినా, లేక పచనము వంట చేసి భోజనం ఏర్పాటు చేసినా, తర్పణం నువ్వులు నీళ్లు విడిచిపెట్టినా పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. యత్ పితృభ్య స్వధాకారోత్యప్యపస్తత్వ యజ్ఞ సంతిష్ఠతే అంటుంది వేదం. స్వధ అన్న శబ్దం చెబితే అది పితృయజ్ఞం అవుతుంది. పంచవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే, 5 మహాయజ్ఞములను మనం ఆచరించాలి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ, ఈ 5ంటిలో మనుష్యయజ్ఞం ఇది పితృయజ్ఞం. పితృదేవతల అనుగ్రహం కలిగితేనే మనం ఆనందంగా ఉంటాం. ఆ పితృదేవతల అనుగ్రహం కోరే నిమిత్తమై ఇలా మనం సంవత్సరంలో ఒకసారి మహాలయం అన్న పేరిట ఈ పక్షంలో వారిని జ్ఞాపకం పెట్టుకుంటూ శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. ఇందుకై చాలా నియమాలున్నాయండి. ఓయ్, భోక్తగా వచ్చేటటువంటి వ్యక్తి ముందుగా మనం చెబితే ఆ వ్యక్తి స్నానం చేసి ఇంకా ఏ పదార్థము భుజించకుండా నేరుగా మన ఇంటికే రావాలి, మౌనంగా ఉండాలి. వంట చేసేవాళ్లు కూడా మౌనంగా ఉంటూ నిశ్శబ్దం పాటిస్తూ వంట చేయాలి. వాకిలిలో కూడా నీళ్లు చిమ్మి ముగ్గులు వేయకుండా కేవలం గడప పైన కాసింత కుంకుమ బొట్టు లక్షణం కోసం ఏర్పాటు చేయాలి. అలాగే దేవతారాధన కూడా ఘంటానాదం లేకుండా ఆరగింపు వరకు అర్చన చేసి ఆపాలి. ఇంటికి వచ్చిన పితరులను వసురుద్ర ఆర్చి రూపాణం అంటూ ఆ బ్రాహ్మణోత్తములను దర్భ, పువ్వులు, గంధం వీటి చేత అర్చించి కాళ్లు కడిగింపజేసి ఆ పిమ్మట వారికి భోజనం అర్పించి వారు భుజించిన పిమ్మట మనం కూడా యథేచ్ఛగా బంధువులు, మిత్రులు అందరితో కూడా పితరులను తలుచుకుంటూ సంతోషంగా భోజనం చెయ్యాలి. అది పితృదేవతల అనుగ్రహం మనకు లభించేటట్లుగా చేస్తుంది. తద్వారా ఆ పితరులే మళ్లీ మన ఇంట్లో జన్మిస్తారు అంటుంది సంప్రదాయం.
0: పితృదేవతలకు పిండ ప్రధానం చేసినప్పుడు గయక్షేత్రంలో చేస్తున్నట్లు భావిస్తారట. శివకేశవులిరువురు సంతృప్తి చెంది ఆ ఫలాన్ని పితృదేవతలకు అందిస్తారని నమ్ముతారు. కాబట్టి

0: పితృదేవతల ప్రియ పర్వదినాలు ఈ మహాలయ పక్షాలు. గతించిన తర్వాత దైవత్వాన్ని పొందుతారు కాబట్టి పూర్వీకులను పితృదేవతలుగా విశ్వసిస్తారు. పితృదేవతలు తమ సంతానాన్ని కాపాడుతారని భావిస్తారు. వారిని సంతుష్టిని చేసేందుకు ప్రతి ఏటా వారి పుణ్యతిథి నాడు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధకర్మలను నిర్వహిస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఆర్థికాలను తర్పణాలను నిర్వహించలేని వారు సైతం భాద్రపదమాసం మహాలయ పక్షంలో పూర్వీకులకు తర్పణ విధులు నిర్వహిస్తే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
1: మహాలయ పక్షంలో పితృదేవతలకు ఒకరోజు తర్పణ ఇచ్చినా వారు సంతృప్తులవుతారట. కాలం చేసిన తమ వారి పేరిట దానధర్మాలను ఆచరించడంలో కూడా తోటివారికి సహాయపడటం అన్న పరమార్థం దాగి ఉంటుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జ్ఞానమిచ్చిన గురువులు, దైవం, ఇలా మనిషి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాడు. మనిషి నాలుగు యజ్ఞాలు తప్పక పాటించాలని కూడా అంటారు. కనీసం ప్రతిరోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం అవుతుంది. వేద పఠనం, శ్రవణం దేవయజ్ఞం, ప్రాణులయందు దయ ప్రేమ కలిగి ఉండటం భూతయజ్ఞం. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తిలోదకాలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం పితృయజ్ఞమవుతుంది. ఇలా వైదిక ధర్మానుసారం పాటించినప్పుడు మానవ జన్మకు సార్థకత చేకూరుతుందనే విశ్వాసం.
2: పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజులే ఈ యొక్క పితృపక్షాలు. అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ 15 రోజుల్ని కూడా పితృపక్షం, పక్షం అంటే 15 కదా, పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజులు ఎవరైతే పితృదేవతలకి సంబంధించినటువంటి ఆరాధనలు చేస్తారో, పితృకార్యాలు నిర్వహిస్తారో, వారందరికీ కూడా విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అని చెప్తుంటారు. పితృదోషాలు, పితృశాపాలు లాంటివి ఏమన్నా ఉంటే తగ్గుముఖం బట్టి వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వృద్ధి అవ్వడానికి యొక్క పితృపక్షాలు సహకరిస్తాయి. కాబట్టి ఈ పితృపక్షంలో ప్రతిరోజు కూడా మీ యొక్క ఎవరైతే చనిపోయారో, గతించారో, వాళ్ళందరికీ పేర్లు చెప్పి చక్కగా ప్రతిరోజు తర్పణం వదిలిపెట్టచ్చు. మీరు తర్పణం వదిలిపెట్టడం చేత మీ యొక్క పితృదేవతలందరూ కూడా ఉత్తమ గతుల్ని పొంది మిమ్మల్ని చక్కగా ఆశీర్వచనం చేస్తారు, మీ పిల్లల్ని వృద్ధి చేస్తారు. ఇంట్లో పిల్లలు మాట వినకపోతున్నా, చెడు సావాసాలు పెట్టినా, చెడు వ్యసనాలలోనైనా, సరిగ్గా చదువుకోకపోయినా కూడా ఈ పితృపక్షాల్లో పితృకార్యాలు నిర్వహించడం వల్ల పిల్లలు అదుపులోకి వస్తారు, పితృదేవతానుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. ఈ పితృపక్షాల్లో మీరు ఒకవేళ గతించినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఏ తిథి రోజున వాళ్ళు ఏ సంవత్సరంలో ఏ తిథి రోజున ఏ మాసంలో గతించినప్పటికీ కూడా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఆ తిథి వచ్చినటువంటి రోజున వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకదానం చేయడం వల్ల, తర్పణాలను వదిలిపెట్టడం వల్ల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ పౌర్ణమి రోజున గతించారనుకోండి, పితృపక్షాల్లో పౌర్ణమి లేదు కదా అని మీరు ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. అమావాస్య రోజున పౌర్ణమి రోజు పోయినటువంటి వారందరికీ కూడా పితృతర్పణం, స్వయం పాకదానం చేయొచ్చు. అమావాస్య రోజు గతించినటువంటి వారందరికీ కూడా అమావాస్య రోజునే, అంటే పౌర్ణమి రోజు గతించిన వారు, అమావాస్య రోజున గతించినటువంటి వారు, అసలు ఏ తిథి రోజున పోయారో మీకు గుర్తు లేనటువంటి వారు, వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా యొక్క అమావాస్య రోజున పితృతర్పణాలు వదిలిపెట్టచ్చు, స్వయం పాకదానం చేయొచ్చు.
1: శ్రాద్ధకర్మలో నువ్వులు, గూఢమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయమవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే ముఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పౌర్ణమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయం నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం సంపద లభిస్తుంది. తృతీయం నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్థి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసికట్టగలరు. పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ఉత్తమ లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

షష్ఠి నాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. సప్తమి శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అష్టమి తిథి నాడు శ్రాద్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు లక్ష్మి ప్రాప్తి, పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి నాడు సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి, వేదజ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ధి చెందుతుంది. ద్వాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మేధ, బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. ఇక అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చుని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

నమస్యేహం పితృన్ స్వర్గే యే తర్ప్యందే మహర్షిభిః శ్రాద్ధైర్ మనోమయైర్ భక్త్యా భుక్తి ముక్తిమభీప్సుభిః నమస్యేహం పితృన్ స్వర్గే సిధాః సందర్పయంతియాన్ శ్రాద్ధేషు దివైః సకలైరుపహారైరనుత్తమైః నమస్యేహం పితృన్ భక్త్యా యోర్చ్యంతే గుహ్యకైర్దివి తన్మయత్వేన వాంచద్భియుద్ధిమాత్యంతికీం పరాం నమస్యేహం పితృన్ మర్త్యైరర్చయంతే భువియే సదా శ్రాద్ధేయు శ్రద్ధయా భీష్టలోకపుష్టిప్రదాయినః నమస్యేహం పితృన్ యే వై తర్ప్యంతే రణ్యవాసిభిః వన్యై శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషై నమస్యే

స్వధ అన్న శబ్దం చెబితే అది పితృయజ్ఞం అవుతుందని, అలా నాలుగు మహాయజ్ఞాలు ఆచరించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతల అనుగ్రహం కలిగితే ఆనందకరమైన జీవనం ఉంటుందని నమ్మకం. గతించిన తమ పూర్వీకుల అనుగ్రహం కోసం సంవత్సరానికి ఒక్కసారి మహాలయం అనే పేరుతో వారిని జ్ఞాపకం చేసుకుని శ్రాద్ధకర్మలు ఏర్పాటు చేస్తారు. ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశ్యం మంచి నడవడిక, ప్రవర్తన, తమ కుటుంబం, బంధువులు, స్నేహితులు, పశుపక్షాదులు, సమస్త ప్రాణికోటికి దయ, ప్రేమ, ఆదరణ పంచాలనేది ముఖ్యాంశం. తన వారి పట్ల అలాగే అభాగ్యులను ప్రేమతో ఆదరించాలని చిన్నపిల్లలు నేర్చుకుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పూర్వీకులు వారు గతించిన తర్వాత వారి పట్ల శ్రద్ధాశక్తులతో కృతజ్ఞతాపూర్వకంగా నిలవటం మానవ జన్మ కనీస ధర్మం. ఈ పితృదేవతా పర్వదిన పక్షంలో వారికి తర్పణాలు ఇచ్చి

0: వారి పేరుతో దాన ధర్మాలు నిర్వహించి పితృదేవతలకు ప్రియం చేస్తారు.
1: ఈ విధంగా ఈ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతలను సంతృప్తిపరచడంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

0: పితృదేవతలకు ఆరాధ్యం, మహాలయ పక్షాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989705.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట విన్నారు. చిత్రం పేరు రాజేశ్వరి కళ్యాణం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
9: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
8: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ జంతు దినోత్సవాన్ని కుక్కల శాస్త్రవేత్త హెన్రిచ్ జిమ్మర్ మ్యాన్ ప్రారంభించారు. ఇతను 1925 మార్చి 24వ తేదీన జర్మనీలో బెర్లిన్లోని స్పోర్ట్ ప్యాలెస్లో మొదటి ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మొదటి కార్యక్రమానికి 5,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. జంతువుల సంరక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిస్ పండుగ రోజుతో సరిపోల్చడానికి ఈ కార్యక్రమాన్ని మొదటిగా 4 అక్టోబర్ నిర్వహించాలని షెడ్యూల్ చేశారు. అయితే ఆ రోజున వేదిక అందుబాటులో లేదు. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని 1929 మొదటిసారిగా 4 అక్టోబర్కి మార్చారు. ప్రతి సంవత్సరము జిమ్మర్ మ్యాన్ ప్రపంచ జంతు దినోత్సవ ప్రచారం కోసము అవిశ్రాంతంగా కృషి చేశారు. చివరకు 1931 మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన అంతర్జాతీయ జంతు సంరక్షణ కాంగ్రెస్ సమావేశంలో 4 అక్టోబర్ తేదీన ప్రపంచ జంతు దినోత్సవంగా సార్వత్రికం చేయాలన్న

0: ఆయన ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించబడి ఒక తీర్మానంగా స్వీకరించబడింది. 1948లో ఆస్ట్రేలియన్ వేడుకలను ది ఎగ్జామినర్ ప్రకారము కుక్కల కోసము ఒక బోర్డింగ్ హోమ్ నిర్మాణము షెడ్యూల్ చేయబడింది. దీనికి ఎల్జీఆర్సీ నుండి విరాళము అందింది. 2002 నుండి ఫిన్నీస్ అసోసియేషన్ ఆఫ్ యానిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్స్ యానిమల్ వీక్ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఇంకా పాఠశాలలకు మెటీరియల్ను పంపిణీ చేసింది. 27 అక్టోబర్ 2006న పోలిష్ పార్లమెంట్ 4వ తేదీన యానిమల్ డేగా స్థాపించడంపై ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిర్స్ జంతు సంరక్షణ సంఘం అధ్యక్షుడు ఇగ్నాసియో లూకస్ అల్బరాసిన్ ప్రోత్సాహంతో 1908 నుండి జంతు సంరక్షణ దినోత్సవాన్ని ఏప్రిల్ 29న పాటిస్తున్నారు. యాదృచ్ఛికంగా అల్బరాసిన్ 1926లో ఏప్రిల్ 29న మరణించారు. అందువలన దేశంలో జంతు హక్కుల ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు అల్బరాసిన్కు ఏప్రిల్ 29న నివాళులర్పించే రోజుగా కూడా చరిత్రలో నిలిచిపోయింది. 2003 నుండి ప్రపంచ జంతు దినోత్సవాన్ని యూకే ఆధారిత జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థ అయిన నేచర్ వాచ్ ఫౌండేషన్ సమన్వయంతో చేస్తుంది. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు కనుమరుగైపోతున్నాయి. ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా వాటిని పరిరక్షించడమే ప్రపంచ జంతు దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి సంవత్సరము 4వ తేదీన జంతు దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడము, వృద్ధి చేయడము, జంతువుల హక్కులను కాపాడటము ఈ జంతు దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. వాస్తవానికి మనము జంతువుల ఆవాసాలను పాడు చేస్తున్నాం. విచక్షణారహితంగా అడవులను నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేసుకుంటున్నాం. అందుకే అడవి జంతువులు గ్రామాల్లోకి, పట్టణాల్లోనికి వస్తున్నాయి. ఆహారం కోసము మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవం యొక్క లక్ష్యాలలో ఒకటి. జంతువులకు సహజ సిద్ధమైన ఆవాసాలు కల్పించడము, జంతు జాతులను రక్షించడము, వాటి సంక్షేమాన్ని కాపాడటము ఇవే ప్రధానము. ఈ జంతువుల దినోత్సవాన్ని ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు.
1: తిండి లేకుండా ఒక్కరోజు గడవడమే కష్టం. అలాంటిది ఓ సాగర జీవి ఏకంగా 5 ఏళ్లపాటు ఆహారం లేకుండా మనుగడ సాగించగలదు. శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐసోపాడ్ జాతికి చెందిన ఈ జీవి ఫుట్బాల్ కన్నా పెద్దగా ఎదగగలదు. సముద్ర లోతుల్లో పోషకాహార కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిండి ఎప్పుడు దొరుకుతుందో కూడా చెప్పలేని చోట్ల ఉంటూ ఉంటుంది. ఇది ఇంత పెద్దగా ఎలా ఎదుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. చైనాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేపట్టారు. 898 మీటర్ల లోతులో ఉండే బ్యాథినోమస్ జామిపి, 300 మీటర్ల లోతులో ఉండే బ్యాథినోమస్ డియోడెర్నీలపై దృష్టి సారించారు. ఇవి రెండు ఐసోపాడ్కు చెందినవే. వీటి జన్యువు, తీరుతెనులు, శరీర నిర్మాణం, వ్యవహార శైలిని పరిశోధకులు విశ్లేషించారు. ఎక్కువ లోతుల్లో ఉండే ఐసోపాడ్లలో ఉదర భాగం వాటి శరీరంలో 1/2 ఆక్రమిస్తున్నట్టు గుర్తించారు. తక్కువ లోతులో ఉండే ఈ తరగతి జీవుల కన్నా ఇది పెద్దగా ఉన్నట్లు తేల్చారు. ఆహారంతో నిండినప్పుడు ఈ ఉదరంలో బాగా జీర్ణమైన మట్టిలాంటి మిశ్రమం, చాలా తక్కువ పరిమాణంలో ఫిర్మిక్యూట్స్ వంటి జీర్ణాశయ బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు. లిపిడ్ల నిల్వలో ప్రమేయమున్న క్లామిడియే పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ విశ్లేషించినప్పుడు

సముద్రంలో బాగా లోతులో ఉండే ఐసోపాడ్లు అందుబాటులో ఉన్నప్పుడు భారీ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటాయని స్పష్టమవుతోంది. ఆ తర్వాత తమ జీవక్రియ రేటును కనీస స్థాయికి తగ్గించుకున్నట్లు తేల్చారు. దీంతో నిల్వ ఉంచుకున్న ఆహారాన్ని సుదీర్ఘకాలం పాటు నెమ్మదిగా జీర్ణం చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఐసోపాడ్ జన్యుక్రమంలో భాగమైన NT1 అనే బ్యాక్టీరియా జన్యువు శక్తి జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తేల్చారు. పీతల పెంకులతో బ్యాటరీ తయారీ. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజం. పీతల పెంకులను వ్యర్థాలుగా పారేస్తుంటారు. అయితే అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వీటితో వినూత్న ప్రయోజనం ఉందని గుర్తించారు. వీటి సాయంతో జింక్ బ్యాటరీని తయారు చేయవచ్చని తేల్చారు. ఎలక్ట్రోలైట్ అనేది బ్యాటరీలో ముఖ్య భాగం. బ్యాటరీ పనిచేసేటప్పుడు ఎలక్ట్రోడ్ల మధ్య అయాన్ల కదలికకు ఇది దోహదపడుతుంది. సంప్రదాయ బ్యాటరీ వ్యవస్థల్లో వాడే పదార్థాలు అంత తేలిగ్గా విచ్ఛిన్నం కావు. కొన్ని ఎలక్ట్రోలైట్లకు అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువ. దీంతో ప్రత్యామ్నాయ జీవ పదార్థాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. పీతలు రొయ్యల పెంకుల్లో ఉండే చితిన్ అనే పదార్థాన్ని ప్రాసెస్ చేసినప్పుడు లభించే చితోపాన్ వారి దృష్టిని ఆకర్షించింది. దీని సాయంతో జెల్ ఎలక్ట్రోలైట్ను తయారు చేశారు. అలాగే తమ బ్యాటరీలో ముఖ్య లోహపు భాగంగా లిథియంను కాకుండా చౌకగా జింకును ఎంచుకున్నారు. జింక్ భూమిపై పుష్కలంగా ఉంది. ఇప్పటికే పలు రకాల బ్యాటరీ పరిజ్ఞానాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. చితోసాన్ ఎలక్ట్రోలైట్కు బయోడీగ్రేడబుల్ సామర్థ్యం ఉంది. అది ప్రకృతిలో శతాబ్దాల పాటు ఉండిపోదు, వేగంగా విచ్ఛిన్నం కాగలదు. అంటే ఈ బ్యాటరీలోని 1/2 భాగాన్ని సూక్ష్మజీవులే క్షీణింపజేస్తాయి. ప్రామాణిక పరిస్థితుల్లో చితోసాన్ ఎలక్ట్రోలైట్ 5 నెలల్లో విచ్ఛిన్నమవుతుంది. పనితీరు విషయంలో ఈ జింక్ చితోపాన్ బ్యాటరీ సత్తా చాటింది. 1000 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా ఇది ఏకంగా 99.7% ఇంధన సమర్థతను కలిగి ఉండడమే విశేషం.

0: విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దేచంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలేయింగ్.

0: attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8:30. కర్ణాటక శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం వింటారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
4: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అస్సాం రాష్ట్రంలోని షిల్లాంగ్ లో రైఫిల్స్ లో వారెంట్ ఆఫీసర్ రైఫిల్మెన్ ట్రేడ్లలో 354 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 నిర్వహిస్తూ ఉన్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. పురుషులు 165 నుంచి 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, మహిళలు 155 నుంచి 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. పోస్టు ప్రకారం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 12 నుంచి 16 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ పరీక్షలు ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://www.azamrifles.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://www.assamrifles.gov.in అనే వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 28 అక్టోబర్. ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ర్యాలీని 23 నవంబర్ 2026 నిర్వహిస్తారు. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 28 అక్టోబర్. మరొక ప్రకటన. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ వారు బర్న్పూర్ లోని ఐఐఎస్సీఓ స్టీల్ ప్లాంట్ లో ఏడాది కాలానికి 200 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎలక్ట్రీషియన్లో 30, ఫిట్టర్లో 30, టర్నర్లో 10, మెషనిస్టులో 20, వెల్డర్లో 70, ఏసీలో 10, మెకానిక్ మోటార్ వెహికల్లో 10, కంప్యూటర్ అండ్ సిఐటిఎస్ఎంలో 10, డ్రాఫ్ట్స్మెన్లో 10 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 200 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. సెప్టెంబర్ 28, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. స్టైఫండ్ గా వీరికి నెలకు 9,600 రూపాయల నుంచి 10,560 రూపాయలు చెల్లించబడుతుంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sailcareers.com అనే వెబ్సైట్ చూడవచ్చు. https://sailcareers.com ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది.

0: ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 7, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట గేయరచన కొసరాజు, సంగీతం అందించిన వారు కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాశివస్తి నుండి మేకల మలేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, దూడెం ఉమాశంకర్, రజిత, సంగం రాములు, జయలక్ష్మి, జాడి పెంటయ్య జీనియర్, మారేపల్లి కుమారస్వామి, దంతాల అనంత్ ఆనంద్, నరహరి, వెంకటరాజం, షాకీర్, భూతాడ మురళీధర్, జుగల్ కిషోర్ వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం సంపూర్ణ రామాయణం చిత్రం నుండి పాటను వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: 10 లక్షల లాటరీ నాకు.
1: శ్రోతలు కిన్నెలహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహాలక్ష్మి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ ఏరియా నుంచి కోరుతున్నారు. వీరి కోసం మహాలక్ష్మి చిత్రం నుండి పాటను వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామదాసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గేయరచన వేటూరు సుందరరామ్మూర్తి, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రెబాబురావు, పద్మ, లక్ష్మీ, వెంకటేశ్వరరావు, శర్వాణి, జయంతు, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, ప్రసిద్ధి, కొప్పుర నర్సయ్య, లక్ష్మీ, రాజేష్, కల్పన, రుద్రాన్స్, సాయి, పునీత, అవునూరి పోషమ్మ, చంద్రయ్య, భారతి, బూదమ్మ, గంగమ్మ, ఆదర్శ్, హేమలత, ఆదిత్య, బిర్రు, ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, ముంతాజ్, జమీలా, ఇమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్, మాగు నరసింహారావు, విజయలక్ష్మి, నవ్యశ్రీ, దివ్యశ్రీ, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులంతా కోరుతున్నారు. వీరి కోసం శ్రీరామదాసు చిత్రం నుండి పాటను వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి గూడ. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు కిన్నెలహరి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్ జానకి పడిన పాట, చిత్రం పేరు శ్రీవారికి ప్రేమలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజ్ని, మాయా వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట వినండి.

కార్యక్రమాల తర్వాత ముత్యాల పల్లకి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పర్దేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, శివరాణి, హనుమాన్, రాజా, స్వరూపరాణి, అయ్యూరి శ్రీహరి, భోగరవి, గీత, లక్ష్మీ, ప్రహ్లాద్ వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరికోసం ముత్యాల పల్లకి చిత్రం నుండి పాటను వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కార్యక్రమంలో ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట, గేయరచన పింగళి, సంగీతం సమకూర్చిన వారు ఘంటసాల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరికోసం ఈ పాటను వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు కలియుగ కర్ణుడు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరి కోసం కలియుగ కర్ణుడు చిత్రం నుండి పాటను వినండి.

కార్యక్రమంలో ఇప్పుడు జానకిరాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జిక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, పెదిబోయిన సుధాకర్, లలిత, బాదావత్ లింగయ్య, సావిత్రి, వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో ఇప్పుడు రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హాతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్ లావణ్య, లక్ష్మణ్ మీనా, లోకేశ్వర్, జగన్ దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరి కుటుంబ సభ్యులు స్నేహితులంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాటను వినండి.

కార్యక్రమంలో చివరిగా హిట్లర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గేయరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం సమకూర్చిన వారు కోటి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ ఏరియా నుంచి యాకూబ్ పాషా, నూజహాన్, రహీం పాషా, రుబీనా, రహీం ఉన్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరికోసం ఈ పాటను వినండి.

మే ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నార్లహరి విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి బొబ్బిలి సింహం చిత్రంలోని పాటల్ని వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, మానవ్, రాధిక. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి. గేయరచన వేటూరు సుందరరామూర్తి, జాలాది.

కార్తీక్ గోపికా పూర్ణిమ ఆలపించగా ఏఎం రత్నం సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు చిత్రం నీ మనసు నాకు తెలుసు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9889697906.
1: మరొక నెంబర్ 7989707158.

మధుర చిత్రం కోసం గీతా మాధురి ధాలర్ మహేంద్ ఆలపించగా చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:00 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్ములెన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్ములెన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన్ ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా గై ఫార్ములెన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును గై ఫార్ములెన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యకుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కి ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau.

0: తో బియాండ్ విచ్ గివింగ్ ఆర్ టేకింగ్ మైట్ బి వెరీ వెరీ డిఫికల్ట్ బట్ మేబీ ఇఫ్ దేర్ ఆర్ రూమ్ ఇఫ్ దేర్ ఆర్ రూమ్స్ టు ఆపరేట్ ఫ్రమ్ బోత్ సైడ్స్ వుడ్ డూ ఇట్.
1: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 1.7 కోట్లకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిస్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
2: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
1: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షన్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుండి మిథనాల్ తీసుకుని బంగ్లాదేశ్ లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకొని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026

నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీలకు

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కానుక కథానిక వింటారు.
1: పూజ్యులైన అమ్మా నాన్నలకు ప్రదీప్ నమస్కరించి వ్రాయినది. ఉభయకుశలోపరి. నాన్నగారు, నాకు హైదరాబాదులో ఉద్యోగం దొరికింది. నేను, మీ కోడలు ఇక్కడ ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాము. ఇట్లు మీ కుమారుడు ప్రదీప్. కాలిఫోర్నియాలో ఉన్న తమ కొడుకు ప్రదీప్ నుండి క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య వైదేహీల ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. 6 అంకెల జీతంతో ఉన్న కొడుకు, 5 అంకెల జీతంతో ఉన్న కోడలు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇండియాకు తిరిగి వచ్చేయడమేమిటి? ఇక్కడ ఈ హైదరాబాదులో అంత జీతం ఎక్కడుంది? ఎవరిస్తారు? అయినా చుట్టపు చూపుగా ఇండియాకి రావడమే కాని తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా. మరి ఈ ఉత్తరం ఏమిటి? వాళ్లు పనిచేసే చోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపొచ్చాలు గాని వచ్చాయా? సందేహాల అలజడిలో ఉక్కిరిబిక్కిరి అయిపోసాగారు సీతారామయ్య వైదేహీలు. ఏమిటండి ఇది? భర్తను అడిగింది వైదేహి. చిన్నగా నవ్వి, నాకొకటి తెలిసి ఏడిస్తేగా నీకు చెప్పడానికి అన్నాడు సీతారామయ్య గారు. ఉత్తరం వచ్చినప్పటి నుండి అన్యమస్తకంగానే గడిపారా వృద్ధ దంపతులు. సాయంకాలం వాలుకుర్చీలో నడువాల్చి అదే ఆలోచనలో ఉన్న సీతారామయ్యకు ఒక సందేహం వచ్చింది. ఒకవేళ ప్రదీప్ తానిచ్చిన ప్యాకెట్టుగాని చూశాడా? ఆ ప్యాకెట్ ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడు కదా. ఒకవేళ చూసినా వీళ్లు ఇండియాకి తిరిగి వచ్చేయడానికి దానికి ఏదైనా సంబంధం ఉందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సీతారామయ్య గారు. ఆ ప్యాకెట్ను ప్రదీప్కి అందజేసిన రోజు బాగా గుర్తు వచ్చిందాయనకు. 2 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను చూడడానికి కాలిఫోర్నియా నుండి భార్యాపిల్లలతో వచ్చాడు ప్రదీప్. 4 రోజులు బాగా సరదాగా గడిచిపోయాయి.

మరుసటి రోజే తిరుగు ప్రయాణం. ఇంట్లో తండ్రి కొడుకులు మాత్రమే ఉన్నారు. బాబు, దీపు, గదిలో బ్యాగ్ సర్దుకుంటున్న ప్రదీప్ తలెత్తి చూశాడు. ఎదురుగా తండ్రి. ఏమిటి నాన్నగారు అన్నాడు ప్రదీప్. తన చేతిలోని ఒక ప్యాకెట్టును కొడుకుకు అందిస్తూ, ఇది నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు అన్నారు సీతారామయ్య గారు. ఏమిటిది? ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్. ఈ ప్యాకెట్ సంగతి ఇప్పుడు నీకు చెప్పను. దీనిని నేను మీ అమ్మ మరణించిన తరువాత మాత్రమే తెరిచి చూడాలి. కాని మరణించిన వెంటనే చూడాలని ఏమీ లేదు. మేము లేము అని తెలిసిన తరువాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటి వరకు దీన్ని మాత్రం తెరవకు అన్నారు సీతారామయ్య గారు. కొడుకుకు మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలో నుండి బయటకు వచ్చేశారు. కొడుకు ఒకవేళ ఆ ప్యాకెట్ను గాని తెరిచి చూశాడా అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకు వచ్చింది. ఆయనకు వచ్చిన సందేహం యథార్థమే. జరిగింది కూడా అదే. ప్రదీప్ గత కొద్ది కాలం నుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. సొంత ఇల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్సు, జీవితంలో కోరుకున్న అన్నీ సాధించినా వాటి తాలూకు ఆనందం మాత్రం మనసుని తాకడం లేదు. ఇవేవీ కావు, ఇంకా ఇంకా ఏదో కావాలని ఆరాటం. ఏమిటిది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్లెరగకుండా నిద్రపోతున్నా తనకు మాత్రం కంటిమీద కునుకు రాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం ఉద్యోగం మీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా పరిష్కారం గురించి ఆలోచించడానికి. చిన్నప్పటి నుండి ప్రదీప్ చదువులో ఫస్ట్. ఇంటర్లో ర్యాంకు వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలని ఎంతగానో ఆరాటపడ్డాడు. స్కూలు టీచర్ అయిన తండ్రి తనకంత స్తోమత లేదంటే అతి కష్టం మీద ఒప్పించి తరతరాల నుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమై ఇంజనీరింగ్లో కూడా మంచి ర్యాంక్ సంపాదించాడు. అతడి మరొక చిరకాల కోరిక అమెరికాలో ఉద్యోగం చేయాలని. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి తన చదువు కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్కు వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంతగా ఫీలింగు. తనను ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు రమ్య, సిద్ధార్థ, భార్యాభర్తలిద్దరి సంపాదన, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాడు. నాకింక లోటేమీ లేదు అని భావించిన ప్రదీపులో అసంతృప్తి అదృశ్య రూపంలో వెన్నాడడం మొదలయింది. ఆ రోజు ఇండియా నుండి వచ్చిన 2 సంవత్సరాల తరువాత అర్ధరాత్రి 12 గంటలైంది. ఎప్పటిలాగానే నిద్రపట్టగా బెడ్రూంలో పచారులు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బెడ్రూంలో నుండి రీడింగ్ రూంలోకి వచ్చాడు. ఎదురుగా తండ్రి తనకిచ్చిన ప్యాకెట్టు కనిపించింది. ఇండియా నుండి వచ్చిన తరువాత 1-2 సార్లు ఆ ప్యాకెట్టు తెరిచి చూద్దామా అని అనిపించింది. కాని తండ్రి మీదున్న గౌరవభావంతో ఆ పని చేయలేక అలా షెల్ఫ్లోనే ఉంచేశాడు. ఇప్పుడు తిరిగి కనిపించేసరికి మళ్లీ కుతూహలం మొదలైంది. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది. నాన్నగారు, మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి అని మనసులోనే అనుకుని సీల్ చేసిన ఆ ప్యాకెట్ను తెరిచాడు. తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషం ఉంటుంది అనుకుని ఆశపడ్డ ప్రదీప్కు తీవ్ర ఆశాభంగమే ఎదురయ్యింది. ప్యాకెట్లో 2 సీడీలు, 1 లెటరు ఉన్నాయి అంతే. నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్ చదరిన మనసుతో ఉత్తరం చదవసాగాడు. బాబు, దీపు, మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేను, మీ అమ్మ ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చే ముందు ఎటువంటి హెచ్చరికలు చేయకుండా సడన్ గా వచ్చేయవచ్చు. మా మరణ వార్త తెలిసిన తరువాత నీవెంత ఆగమేఘాల మీద పరిగెత్తుకు రావాలన్నా ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప మా భౌతిక కాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా మీకు లేకపోవచ్చును. మరణించే ముందు ప్రతి తల్లి తండ్రికి తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయము, ఉబలాటము, ఆరాటము ఉంటాయి కదా. కాని దానికి మేము కూడా అతీతులమేమీ కాదు. కాని ఆ అవకాశం మాకు లేదు. ఎలా? ఒక్కసారి టీవీలో సినిమా చూస్తున్నా ఎప్పుడో 50 ఏళ్లనా

నాటి సినిమా, అందులో నటించిన ఏ ఒక్కరూ ఈనాడు లేరు. అయినా వారి నటనా కౌశల్యాన్ని ఈనాడు మనము చూడగలుగుతున్నాము. దీనిని గురించి ఆలోచిస్తుంటే హఠాత్తుగా నాకొక ఆలోచన మెరుపులా వచ్చింది. మనం మరణించాక మన పిల్లలు మనలను చూడాలనుకుంటా ఫోటోలే ఆధారం, లేదా వాళ్ల పెళ్లి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ల పిల్లలకు అదిగోరా మీ తాతయ్య, అదిగోరా మీ నాన్నమ్మ అని చూపిస్తారు అంతేగా. కాని మా కంఠస్వరాలు వినలేరు కదా. ఎప్పుడో 50 ఏళ్ల నాటి సినిమా ఇప్పుడు చూడగలుగుతున్నప్పుడు, వాళ్ల పాటలు మాటలు వినగలుగుతున్నప్పుడు మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేము అని ఆలోచిస్తుంటే నా సమస్యకు చక్కటి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం మా మాటలు మీ ముందుంటాయి. మీ అమ్మ నాన్నలను చూడాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? సీడీలు పెట్టుకుని చూడు మరి. ఇట్లు మీ నాన్న. విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్ ఉత్తరాన్ని మడిచి అమ్మ అని లేబుల్ అంటించిన సీడీ తీసి డీవీడీ ప్లేయర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతుల నిండా గాజులు, మూర్తీభవించిన ముత్తైదో రూపంలో చిరునవ్వులు ఎన్నెలలు కురిపిస్తూ అమ్మ, బాబు దీపు, మీ నాన్నగారు అబ్బాయితో ఏమైనా మాట్లాడు అన్నారు. ఏమి మాట్లాడనురా కన్నా? నా దీపుకి నా మాట కంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను. మరి నా పాట వింటావురా దీపు అంటూ వైదేహి అడుగుతోంది ప్రదీపుని. అవును, అమ్మ చాలా అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. మంచి రేడియో ఆర్టిస్టు కూడాను. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది. అమ్మంత గొప్పగా కాకపోయినా తను కూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఒకటేమిటి? ఎక్కడ పాటల పోటీల్లో పాల్గొంటే అక్కడ ఎప్పుడూ ప్రథమ స్థానం తనదే. దీనికంతటికీ కారణం అమ్మ పెట్టిన సంగీత భిక్ష. ఆలోచనల నుండి తేరుకుని టీవీ వంక చూశాడు. పూజామందిరంలో దేవుని ముందు కూర్చుని ఉన్న అమ్మ ఎందరో మహానుభావులు అన్న కీర్తన ఆలపిస్తోంది. తరువాత నగుమోము కనలేని కీర్తన, అలా వరుసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి కీర్తనలు, హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబూరా మీటుతూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి రామదాసు, పురంధరదాసు కీర్తనలు, పెరట్లో పూల మొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ లాంటి లలిత గీతాలు పాడుతూ సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసి ముద్దైపోతూ ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రదీపుకు ఊపిరి పీల్చడమే కష్టమైపోతోంది. మనస్సులో ఏవేవో ఆలోచనలు. అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకు కూడా వచ్చు. ఆ పాటలన్నీ తనకు అమ్మేగా నేర్పించింది. పసితనంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా ఎదిగి పెద్దవాడైన తరువాత ఒక గురువులా ఎన్నో పాటలు నేర్పించింది. ఏవి ఇప్పుడు ఆ పాటలు, ఏవి ఆ మధురానుభూతులు? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ. వణుకుతున్న చేతులతో నాన్న అన్న లేబుల్ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్లో పెట్టి ఆన్ చేశాడు. మల్లెపువ్వు లాంటి పంచే లాల్చి ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నారు. బాబు దీపు, బాగున్నావా కన్నా? నాన్న ఏమి చెబుతారులే? ధర్మపన్నాలు, నీతి బోధనలు చేసి ఉంటారు అనుకుంటున్నావు కదూ? అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలి వాళ్లు కోరుకున్నట్లు తానుండలేని మనిషి ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవటం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలు, హితబోధలు అంత అవసరం లేదనుకుంటాను. మరి నీకు ఇంకేమి చెప్పాలి? లోకంలో సంపదనంతా కుమ్మరించిన కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తిప్పలేరన్న సంగతి నీకేమీ తెలియంది కాదు అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాల కంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు గుర్తుకు తేవడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ల ముందే కదలాడుతుంటే నీ స్మృతి పదంలో మేము కనీసం కొద్ది క్షణాలైనా తిరిగి సజీవులవుతామేమో అన్న చిన్న ఆశ దీపు. నీకు గుర్తుందిరా
అంటూ సీతారాం.

అన్నయ్య ప్రతి చిన్ననాటి సంగతులు ఒక్కటొక్కటే చెప్పడం మొదలుపెట్టారు. 10 నెలల వయసులో అతి కష్టం మీద లేచి నిలబడి అడుగులు వేయడం, తండ్రి 1, 2, 3, 4 అంటూ లెక్క పెట్టడం, 4 అడుగులు వేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతుంటే తండ్రి వారించడం, అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బా కోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టం మీద లాక్కుని వచ్చి డబ్బా అందుకోబోతే మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీదుగా తలంబ్రాలులాగా పడడం, తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఉప్పు మూటలా ఊగుతూ వేమన సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం, ఇంటి పని చేసుకుంటూ తల్లి పాటలు పాడుతూ ఉంటే వచ్చిరాని మాటలతో వంత పాడాలని ప్రయత్నించడం, 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరగ్గొట్టుకుంటే అసలే డబ్బులకిబ్బందిగా ఉందనుకుంటే మళ్లీ ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు, నాన్న ఎక్కడి నుండి తెస్తారు అని తల్లి మందలిస్తే ప్రదీప్ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా అదే తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరకు వద్దు అని అంటే తండ్రి కళ్లల్లో నీళ్లు గిర్రెన తిరిగి ప్రదీపుని దగ్గరకు తీసుకోవడం. ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటి వివరించి చెబుతూ ఉంటే ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క బాణంలా ప్రదీప్ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్ ఒక కంటి నుండి నయాగర, మరో కంటి నుండి శివసముద్రం జలపాతాలుగా నీరు కారిపోతున్నాయి. కంట్రోల్ చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయ్యింది. ఏమిటా కన్నీళ్లకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో తండ్రి ఎక్కడ కూడా ప్రదీపుని మందలించలేదు, విమర్శించలేదు, హితబోధలు చేయలేదు. మరి ఎందుకీ కన్నీరు? అవి ఆనంద బాష్పాలా? కాదు, యాంత్రిక జీవనం కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట. మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి గుక్క తిప్పుకోనివ్వకుండా ఊపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది, అక్షరాలకు అందని అనుభూతి అది. అలా ఎంతసేపు ఏడ్చాడో ప్రదీపు. చాలాసేపైన తరువాత కొద్దిగా తేరుకుని తనను ఇంతకాలం పట్టి పీడుస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది. మానవ సంబంధాలలేమితో తను ఎంతగానో బాధపడుతున్నాడు. అవును, కమ్యూనికేషన్ గ్యాప్. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు, ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్లు ఉరుకులు పరుగులూను. కేర్ టేకర్కి పిల్లలను అప్పగించి తనో దిక్కుకు తన భార్య ఇంకొక దిక్కుకు రన్నింగ్, అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరడం, ఏదో తిన్నామన్న పేరుకు అన్నం మెతుకులు కతికి ఎప్పుడు పక్క మీదకు చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం, మొక్కుబడి పలకరింపులు, తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ చిరునవ్వులు, తమ ధన వ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆత్మవంచన స్టేట్మెంట్స్, వారాంతంలో అందరూ కలిసి ఎక్కడికన్నా వెళితే ఈ 6 రోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యగాని భార్యాభర్తల మధ్యగాని కరువైపోయిన ఆప్యాయత ఆత్మీయత. తన అసంతృప్తికి కారణం తెలిసిన తరువాత ప్రదీప్కి ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ తల్లిదండ్రి ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక? పరుషంగా ఒక్క మాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు అనుకున్నాడు. సమస్య ఏమిటో తెలిసాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. అప్పటికే తల్లవారిపోయింది. భార్య లేచిన తరువాత, నేనివాళ ఆఫీసుకు సెలవు పెట్టేస్తున్నాను, నువ్వు కూడా సెలవు పెట్టేయ్ అన్నాడు ప్రదీప్. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది మంజుల. తండ్రి ఇచ్చిన సీడీలు ఉత్తరం భార్య చేతిలో పెట్టి మంచమెక్కాడు ప్రదీపు. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. చాలా కాలం తరువాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు లేచాడు. భార్య వంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్లు ఉబ్బి కళ్లు ఎర్రబారి ఉన్నాయి. మనం ఇండియా వెళ్లిపోదామండి, భోజనం చేస్తున్న ప్రదీప్ మీద చెయ్యి వేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పే ముందు భార్యను మానసికంగా సిద్ధం చేయాలన్న తలంపుతో సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్ తన నిర్ణయమే భార్య నోటి వెంట వచ్చేసరికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలు సంఘటనలు వేరు కావచ్చును, కాని అనుభూతి ఒక్కటేగా. ఇండియా వెళ్లిన

0: తరువాత నేను నా పిల్లలకు తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలుచుకున్నాను. ఏటీఎం మిషన్లా కాదు, అందుకే ఉద్యోగం చేయదలుచుకోలేదు అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ. ఫారిన్లో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్కు ఇండియాలో ఉద్యోగం రావడమేమీ కష్టం కాలేదు. జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకద్ది పెద్ద బాధ అనిపించలేదు. ఇండియా వచ్చాక హైదరాబాదులోనే ఆఫీసుకు దగ్గరలో ప్లాట్ తీసుకోవాలని అనిపించినా మళ్లీ వద్దులే అనుకుని దూరమైన తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్ చేయించాడు. ఆ రోజు ఆఫీసులో పని తొందరగా అవడం వల్ల ప్రదీప్ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సమయం సాయంత్రం 6 అవుతోంది. అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య గారి పొట్టమీద కూర్చున్న రమ్య తాతయ్య చెబుతున్న అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను పద్యాన్ని వల్లవేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకును చూసి చిన్నగా నవ్వుకున్నారు సీతారామయ్య గారు. తన గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకుని హాలులోకి వచ్చాడు ప్రదీప్. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడీ చేస్తున్నట్లున్నది. ఘుమఘుమలా వాసన ముక్కును అదరకొట్టేస్తున్నది. హాలులో స్తంభానికి చేరగిలబడి వైదేహి కూర్చుని ఉంది. ఆమె వడిలో సిద్ధార్థ తలపెట్టుకుని పడుకుని నాన్నమ్మ పాడుతున్న రామదాసు కీర్తన చెవులప్పగించి వింటున్నాడు. పాటు వింటున్న ప్రదీపు ఇన్ని సంవత్సరాలు గడచిన అమ్మ గొంతులోని మాధుర్యం అలాగే ఉంది అనుకుంటూ మెల్లిగా వచ్చి తల్లి ఒడిలో రెండో వైపు తలపెట్టి పడుకున్నాడు. మనసు పాడసముద్రమయ్యింది. ఎంత హాయి అమ్మ ఒడి! ఈ సంతృప్తి ముందు తాను అమెరికాలో తొలిసారిగా 6 జీతం అందుకున్నప్పటి తృప్తి, మేరు పర్వతం ముందు ఇసుకరేణువులా అనిపించింది ప్రదీపుకు. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు.
1: మీరింతవరకు కానుక కథానిక విన్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ప్రియదర్శిని శ్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం.

స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కాగా 1:50 ఉర్దూలో వార్తలు, తదుపరి 2 గంటలకు మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్బంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈరోజు కాక జి వెంకటస్వామి జయంతి సందర్బంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్బంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీతికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, తెలంగాణ సాధనకు కాక అంకిత భావంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కాకా వెంకటస్వామి మార్గదర్శకత్వం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు నిబద్దతతో పనిచేయడమే కాకాకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళుతోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండీ కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్టంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆయన అక్టోబర్ 7న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించిన 2 రోజుల నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరైన ఈ సదస్సులో డిజిటల్ ఆధారాలు, పిల్లల లైంగిక

నేరాల నివారణ, డిజిటల్ బాల్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించగా, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముద్రించిన పుస్తకాలను అతిథులు విడుదల చేశారు. గుజరాత్ లోని ఏక్తా నగర్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్టాల అభివృద్దికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశంసిస్తూ, భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే జాతీయ రహదారులు, రోప్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. ఐడీఓసీ వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రెడ్క్రాస్ ప్రతినిధులతో సమావేశం. రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన 35,000 జీడిమామిడి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఐఐటీ హైదరాబాద్ లో గ్లోబల్ పొల్యూటెంట్ అంశంపై 17వ అంతర్జాతీయ పాదరస సదస్సు 4 నుంచి 9 అక్టోబర్ వరకు ఘనంగా జరుగుతోంది. 26 దేశాల శాస్త్రవేత్తలు, విధానకర్తలు హాజరయ్యారు. మీనా మాట ఒప్పందం 10 ఏళ్ల మైలురాయిపై దృష్టి సారిస్తూ, పాదరస కాలుష్య నివారణ, మానవాళి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తున్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ది పనుల్లో నిర్లక్ష్యాన్ని సహింది లేదని వివరించారు. ఖమ్మం జిల్లా స్కూల్ ఆధునికాలని నైపుణ్య శిక్షణ అందించాలని, భూ రీసర్వే పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులు భారీ ముట్టడి ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థ లాభాల్లో 35% బోనస్ చెల్లింపు, విజిలెన్స్ వేధింపులు నిలిపివేసి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ధర్నా విరమించారు. సమస్యల పరిష్కారానికి 2 నెలల సమయం ఇచ్చిన కవిత నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా గోదావరి, పుష్కరాల రహదారులు, రిజిస్టార్, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మార్గాలను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటి పనులను రద్దు చేసి వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 6 లేన్ల స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మించి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో అక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ, అమిత్ షా చట్టవిరుద్దంగా ఆ పదవుల్లో ఉన్నారంటూ ప్రభుత్వం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శల మీద ఎన్ రామచందర్రావు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ వేదికగా స్పందించారు. అదే తర్కంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమమే అవుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ మాటలకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో

మొదటిసారిగా నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన చైర్మన్ గా కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ఎన్నికల అధికారి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యకుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఎంపిక కాగా నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వారు ఎప్పటి నుండో రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నామని, సేవాభావంతో పనిచేస్తున్న సొసైటీ అభివృద్ది కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్బంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు రామచందర్రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వనితలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో కౌముది శ్రీమతి సింగం మారుతి గారి కథానిక వింటారు.
1: కౌముది ఉమాశంకర్ల ఒక్కగానొక్క కూతురు. కొద్దిగా హైట్ తక్కువైనా తెల్లగా పొద్దుగా కర్లీ హెయిర్తో చాలా అందంగా ఉంటుంది. అందుకే వాళ్ళ నానమ్మ ముద్దుగా తెల్లకుందేలు అని పిలుస్తుంది. కౌముది ఎంత అందమైనదో అంతకన్నా తెలివైన చురుకైన అమ్మాయి. తామున్న అపార్ట్మెంట్లో కూడా అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వమున్న అమ్మాయి. కౌముది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆఫీసు హైటెక్ సిటీలో ఉంటుంది. వాళ్ల ఆఫీసు వాళ్ల ఇంటికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోజు కౌముది ఆటోలో గాని క్యాబ్లో కానీ ర్యాపిడోలో కానీ వెళ్తుంది. ఆ రోజు ఆటో బుక్ అయింది. అమ్మా, ఆటో వచ్చింది, నేను బయలుదేరుతున్నాను అంటూ వంటింట్లో ఉన్న అమ్మకు వినపడేలా గట్టిగా అరిచింది. ఉమ గబగబ వంటింట్లో నుంచి బయటికి వచ్చి, జాగ్రత్త కౌముది, ఆటోలో ఫోన్ చూస్తూ కూర్చోవద్దు, తలెత్తి చుట్టుపక్కల గమనిస్తూ ఉండు, చేరగానే ఫోన్ చేయి అని చెప్పింది. సరే సరే అంటూ కౌముది బాయ్ నానమ్మ అంటూ వాళ్ళ నానమ్మ కూడా బాయ్ చెప్పి కిందికి వెళ్ళింది. ఆటో వాడికి ఓటీపీ నెంబర్ చెప్పి ఆటో ఎక్కింది. ఆటో వాడి పేరు చాలా తమాషాగా ఉంది. అసలే అల్లరి పిల్ల, ఏంటన్నా నీ పేరు షేర్రాజు అని వచ్చింది అని అడిగింది. దానికి ఆ ఆటోవాడు, నా పేరు రాజు, మా వాళ్ళందరూ నన్ను షేర్ అని పిలుస్తారు అంటూ కౌముది వైపు సీరియస్ గా చూసి ఆటో స్టార్ట్ చేశాడు. కౌముది, మా అపార్ట్మెంట్ లో కూడా ఒక అంకుల్ని మేము షేర్ అని పిలుస్తామన్నా అంటూ ఏదో చెప్పబోయింది. ఆటోవాడు పట్టించుకోకుండా చెవులలో

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ బయలుదేరాడు. కౌముది ఫోన్లో ఏదో గేమ్ ఆడుతూ ఉంది. ఆ గేమ్ దాసలో పడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కౌముదికి ఫోన్ వచ్చింది. తన ఫ్రెండు లావణ్య, కౌము ఇవాళ ఆఫీస్లో మీటింగ్ ఉంది, తొందరగా రావే అంటూ ఫోన్ చేసింది. అయ్యో హడావిల్లో పడి నేను ల్యాప్టాప్ మర్చిపోయాను అంటూ కంగారు పడింది కౌముది. వెంటనే కౌముది ఆటోవాడితో, ప్లీజ్ అన్నా, ప్లీజ్ షేర్ అన్నా, నేను ఇంట్లో ల్యాప్టాప్ మర్చిపోయాను, ఆటో వెనక్కి తీసుకుని వెళ్ళు అంటూ కౌముది ఆటోవాడిని బతిమాలింది. దానికి ఆటోవాడు, ఇప్పటికే 10 కిలోమీటర్లు వచ్చేశాము, కుదరదమ్మా అంటూ చెప్పాడు. దానికి కౌముది, సరే అన్నా, ఆటో ఆపు, నేను వేరే ఆటోలో వెళ్ళిపోతాను అంటూ చెప్పింది. దానికి ఆటోవాడు, అదెట్లా కుదురుతుందమ్మా, మా పాయింట్ దగ్గర దింపాల్సిందేనమ్మా, అట్లా కుదరదు అన్నాడు. షేర్ అన్నా, ప్లీజ్ అన్నా, ఆటో ఆపు అంటూ బతిమాలింది. ఇహ తప్పదన్నట్టు ఆటోవాడు వెనక్కి తిప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఆటో కౌముది వాళ్ల అపార్ట్మెంట్ ముందు ఆగింది. ఇక్కడే ఉండన్నా, నేను పైకెళ్లి ల్యాప్టాప్ తీసుకుని ఇప్పుడే వస్తాను అంటూ పైకి వెళ్లిపోయింది. 10 నిమిషాలు గడిచింది, కౌముది కిందికి రాలేదు. ఆటో షేర్ అన్నా ఎదురు చూస్తూ ఉన్నాడు. అపార్ట్మెంట్లో ఒక్కొక్కరుగా కిందికి దిగటం మొదలుపెట్టారు. ఆటోవాడికి ఎందుకో భయం వేసింది. ఆటోవాడు బయటికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వాడిని బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వాడికి కోపం వచ్చింది. కౌముదికి కోపంగా ఫోన్ చేశాడు. ఏందమ్మా నీవు ఎంతకీ కిందికి రావట్లేదు, పోనీ నేను బయటికి వెళ్ళిపోదానంటే మీ అపార్ట్మెంట్లో వాళ్లు నన్ను బయటికి వెళ్ళనిస్తలేరు, ఏంటమ్మా ఈ లొల్లి అంటూ ఫోన్ చేశాడు. దానికి కౌముది, వస్తున్నా అన్నా, ఈ లొల్లి ఏమిటో తెలుస్తాను, నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అంటూ ఫోను పెట్టేసింది. వాళ్ళ అమ్మను నాన్నమ్మను తీసుకుని కిందికి వచ్చింది. అంతే, ఆటోవాడు కోపంతో కౌముది మీదికి రాబోయాడు. ఇంతలో పోలీస్ జీపు వచ్చి ఆగింది. పోలీసులు వచ్చి ఆటోవాడిని రెక్కపుచ్చుకుని జీపు ఎక్కించబోయారు. వాడు కోపంగా, నేనేం తప్పు చేశానమ్మా అంటూ గట్టిగా గర్జించాడు. దానికి కౌముది పోలీస్ ఆఫీసర్తో, ఉండండి సార్, వాడికి అర్థం కాక గిజగిజా కొట్టుకుంటున్నాడు, విషయం చెప్పాక తీసుకెళ్ళండి అంటూ చెప్పడం మొదలుపెట్టింది. అది కాదు ఆటో షేర్ అన్నా, నేను ఆటో ఎక్కినప్పటి నుంచి గమనిస్తున్నాను నీవు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. అసలే నేను ఇంజనీరింగ్ కోడింగ్లో ఫస్ట్ ర్యాంకర్ని, అది ఇది వేరేనా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా, నీవు మొదట ఏ ఉంది అన్నావు, తర్వాత డెమ్ముకు తీసుకొస్తా అన్నావు, ఇక దావత్ చేసుకుందాం అన్నావు. అంటే ఏ అంటే ఒక అందమైన అమ్మాయి ఉంది, డెన్నుకు తీసుకుని వస్తాను అంటే మనం ఉండే చోటికి తీసుకుని వస్తాను, మనం పండం చేసుకుందాం అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. నాకు అర్థమైంది. నేను ఎవరికన్నా ఫోన్ చేసినా గట్టిగా అరిచినా నువ్వు రియాక్ట్ అవుతావు, పారిపోతావు. అందుకే నేను గేమ్ ఆడుతున్నట్టు నటించాను. నా గేమ్ ఏమిటో తెలుసా, నీవు ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని గమనిస్తూ ఉన్నాను. కొద్దిగా రూటు మారగానే మా ఫ్రెండుకు తనని ఫోన్ చేయమని మెసేజ్ పెట్టాను. అంతే, తను ఫోన్ చేయగానే ల్యాప్టాప్ మర్చిపోయినట్టు నటించి నిన్ను ఇంత దూరం రప్పించాను. నాలాంటి అమ్మాయిని వదులుకోవటం ఇష్టం లేక ఆలస్యమైన ప్లాన్ పారుతుందని అనుకున్నావు. నేను నన్ను నేనే కాదు నాలాంటి ఎందరో అమ్మాయిల్ని కాపాడాలని నిశ్చయించుకున్నాను. అందుకే నేను నాటకమాడి నిన్ను ఇంత దూరం రప్పించాను, అదీ సంగతి. అందుకే ఇంటికి రాగానే నేను నీ డెన్కు రావటం కాదు, నిన్నే పోలీసుల డెన్కు పంపించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంటికి రాగానే మా అపార్ట్మెంట్లో వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. అందరూ కిందికి వచ్చి నువ్వు పారిపోకుండా కాపలా కాశారు. అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులను ఇక్కడికి రప్పించారు. నేను నీ డెన్లోకి రావటం కాదు, నిన్నే పోలీసుల డెన్లోకి పంపిస్తున్నాను, అర్థమైందా అంటూ చెప్పింది. అందరూ కౌముది తెలివితేటలకు ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. దాంతో వాళ్ళ అమ్మ నాన్నమ్మ, ఇన్ని తెలివితేటలు నీకు ఎలా వచ్చాయి కౌముది అంటూ అడిగారు.
దానికి

0: అన్నది వాళ్ళ అమ్మతో, నేను ఇంత పెద్దదాన్నైనా నానమ్మ రోజు నాకు పడుకునే ముందు కథలు చెబుతూనే ఉంటుంది. నిన్ననే కుందేలు సింహం అనే పంచతంత్రం కథ చెప్పింది. అపాయం వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉపాయం ఆలోచించుకోవాలి అని చెప్పింది. అదే నేనిప్పుడు అప్లై చేశాను అంటూ సరదాగా చెప్పింది. మన చిన్న కిందేలు పిల్లకు ఎన్ని తెలివితేటలో అంటూ మురిసిపోయారు. చివరగా ఒక చిన్న విషయం, అందరూ ఆటో వాళ్లు ఒకలాగా ఉంటారని కాదు, కొందరు ఇతరులకు సహాయం చేసే మంచివారు కూడా ఉంటారు. ఈ కాలం అమ్మాయిలు చదువులని ఉద్యోగాలని ఎన్నో ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు, స్వతంత్ర భావాలను కలిగి ఉంటున్నారు. ఎంతటి తెలివైన చురుకైన అమ్మాయిలైనా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు వారి జాగ్రత్త వారు తప్పకుండా వహించాలి. తమను తాము రక్షించుకోవటానికి ఉద్యోగం మాత్రమే కాదు, శారీరక దారుఢ్యం కూడా దృఢంగా ఉండాలి. ఆడవారికి సంగీత సాహిత్యాలు ఎంత ముఖ్యమో కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణ కూడా అంతే అవసరం. కానీ అమ్మాయిలు, మీరు అప్పుడప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సెల్ఫోన్ చూస్తూ మీ లోకంలో మీరు ఉండకుండా ఆటోవాడు ఎటు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు వంటి విషయాలను గమనించుకోండి. అపాయం వస్తే భయపడకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉపాయం ఆలోచించుకోండి, అపాయం నుంచి బయటపడండి. తస్మాత్ జాగ్రత్త అమ్మాయిలు.
1: మీరింతవరకు కౌముది శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సురేఖామూర్తి గారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నిలబడింది. ఆకాశవాణి.
1: ఏ సీతాలు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పనులన్నీ అయిపోయాయా?
2: అయిపోయినాయి అవుతున్నా.
1: ఏంటి ఆ కళ్ళు అలా ఎర్రగా అయ్యాయి? ఏడ్చావా ఏంటి?
2: ఏం చెప్పుకోలేదు. ఒకడు తాగొచ్చి కొడుతున్నాడు.
1: అదేంటి?
2: పైసలు కట్టినావని చాలా బాధ పెడుతుంది. ఎవరితో చెప్ప, ఏదో విధంగా సర్దుకుపోవాలమ్మా అని చెప్తున్నారు. దిన ఎక్కడికి బయట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా మోయనపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విను, రేవంత్ వీరు కోరుతున్నారు మిస్సమ్మ చిత్రం నుండి ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్లయ్య వీరు కోరుతున్నారు సింధు భైరవి చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా మార్జహాన్, రహీం పాషా రుబీనా, రహీం ఉన్నీసా, షారిఫ్ ఖాన్, అలీం పాషా వీరు కోరుతున్నారు ఛాలెంజ్ చిత్రం నుండి ఈ పాట.

0: వచన గగన జగన సొగసుల
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా పేరు కోరుతున్నారు. పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు బాటం ఫీడ్ బస్తీ శ్రోతలు చిన్నఫాసి, కన్నఫాసి, బాలాఫాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, అక్షయ్, అమృత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాఫాసి, భవాఫాసి, రోహిత్, రోష్ని, రోహిత, ఉమా, పార్వతీబాయి, చోటఫురన్ ఫాసి, ఉమాశంకర్, ఎండి షాఖీర్, షాహజతి, ప్రవీణ్, రాంఫల్ ఫాసి, జగన్మాత వీరు కోరుతున్నారు. అంతం చిత్రం నుండి ఈ పాట.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగానాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ పేరు కోరుతున్నారు ఆరాధన చిత్రం నుండి ఈ పాట.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవాని, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహచారి, అనసూర్యమ్మ, జ్యోతి, నందు వీరు కోరుతున్నారు బృందావనం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరేస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీ రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడ ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సరోజ, సూరజ్ అలీ, జుగల్ కిషోర్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గున్నేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మావిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య అవి కోరుతున్నారు. ఆశ ఆశ ఆశ చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, నరేష్, హర్షిత, జోషిక, అక్కుల అర్జున్, నాగరాజు, శృతి, లింగయ్య, సావిత్రి వీరు కోరుతున్నారు మాయదారి మల్లిగాడు చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక మరియు వీరి కుటుంబ సభ్యులు

హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుండి డోమల భాగరాజు, రేణుక, భద్రి, హరిణి, లోకేష్ వీరు కోరుతున్నారు పవిత్ర ప్రేమ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలోని చిత్రగీతాలను వింటారు.

0: now. Check it out now. Check it out now. Check it out now.
1: Dhruvante Raja Varuno Dhruvante No Bhruhaspati Dhruvante Indra Chaknitya Rastram Dharayata.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై ఏకచిత్రగానం శీర్షికన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఇద్దరు మాయంతో చిత్రంలోని చిత్రగీతాలు వింటున్నారు.

ఇంతవరకు ఏక చిత్రగానం శీర్షికన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలోని చిత్రగీతాలను విన్నారు. ఈ చిత్ర గాయని గాయకులు సూరజ్ జగన్, బెన్నీ దయాల్, మనో, దేవిశ్రీ ప్రసాద్, డావిడ్ సైమ్లు, అనిత, షర్మిల, గీతామాధురులు కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతం అంటారు. కార్యక్రమంలో ప్రాణండి హిట్లర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట

మీరు విన్న ఈ పాట గోవిందుడు అందరు వాడేలే చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గాండీవం చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డిస్కో రాజా. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.
1: దిగిడి దిగిడి దీంతికి తప్ప, దీంతికి తప్ప, దిగిడి దిగిడి దీంతికి తప్ప.

0: ఆహా చిత్రం కోసం స్వీయ సంగీత దర్శకత్వంలో వందే మాతరం శ్రీనివాస్ ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.
1: Forever and ever and ever, my love.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
3: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతల చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అమిగోస్ చిత్రం కోసం హరిహరన్ రీటా పాడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 5:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు, అనంతరం జానపద గేయాలు వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: To pass an interim order seeking suspension of the Chief Election Commissioner, Gyanesh Kumar, over allegations of unilateral decision-making in the Election Commission during the SIR of electoral rolls. The court also observed that it cannot pass an ex parte order solely on the basis of newspaper reports. The stage is set for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal, along with one Lok Sabha constituency in Assam. Polling for all 6 seats will be held tomorrow, while counting of votes will take place on Friday. The assembly seats going to polls are Madurantakam and Dharavapuram in Tamil Nadu, Tatanachavadi in Puducherry and Rejinagar and Nandigram in West Bengal. In Assam, voting will be held for the Nagaon Lok Sabha constituency. 4 new airports will be developed in West Bengal over the next 2 years to strengthen air connectivity in the state. A memorandum of understanding to this effect was signed today between the centre and the West Bengal government in Nabarna in the presence of Civil Aviation Minister K. Ramohan Naidu and Chief Minister Shubhendu Adhikari. The plan includes civil enclaves at Hasimara and Kalaikunda, expansion of Varurghat Airport and construction of a new airport in Purulia. The 2026 Nobel for Physiology or Medicine has been awarded to 3 scientists, Kyle Dyser-Roth of United States and German duo Peter Hegemann and George Nagel, for their work developing a technique known as optogenetics to decode the inner workings of the brain. This method acts as a light-sensitive switch, allowing a scientist to potentially map which cells are responsible for which function in the brain. Making the announcement, the Nobel Prize Committee in Sweden said, their work has laid the foundation for a new era in neuroscience. Minister of State for Chemicals and Fertilizers Anupriya Patel today said the government is prioritizing the chemicals and petrochemical sector to fulfill the larger national goal of becoming the third largest economy in the world. The minister said this while launching the 14th edition of the India Chem with the theme Advantage Bharat, an emerging global chemicals hub in New Delhi. And benchmark domestic equity indices rose around 0.6% today, snapping a 4-day losing streak. The Sensex gained 473 points to close at 72,382, while Nifty settled at 22,556. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: మూడు కాలేజీలలో.
5: డోంట్ వరీ,
4: ఫీజ్ చూడు.
6: ఎలా ఉన్నారు?
7: ఏంటి విషయం?
5: ఫీజ్ కోసం టెన్షన్?
7: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుజరాత్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా తప్పుడు వివరాలు ఇచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుందని, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమాపేశమైన

0: రాష్ట మంత్రి ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను మంజూరు చేయాలని కోరారు. పర్వతమాల కింద 5 రోప్ వేలు, సేతుబంధం కింద 3 ఆర్ఓబీ, ఆర్యుబీలు, సిఆర్ఐఎఫ్ కింద 33 రహదారి పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫారం 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు అధికారుల వద్ద ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసినట్టు, అవి నిజమైనవి కావని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని, అంతకు రూల్ 20 కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించి దేశంలోనే తొలిగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు NH 765 డీజీ వెంట ఈ ప్లాంటేషన్ చేపడుతున్నారు. అంతకుముందు ఐడీఓసీకి చేరుకుని నషాముక్త ర్యాలీని ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మహిళా శక్తి స్టాల్స్ ను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమాపేశమవుతారు. గోదావరి పుష్కరాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి, కోటిలింగాల పుష్కర్ ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వైద్య సేవలు, పార్కింగ్, రహదారులు తదితర మౌలిక వసతులను ముందుగానే సిద్దం చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులను వేగవంతం చేయాలని, ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో సమీక్షించిన ఆయన, రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి 67 స్కూళ్లు, 2028 జూన్ నాటికి 87 స్కూళ్లు పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్ను ముందుగానే అంచనా వేసి మౌలిక వసతులను ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి ఈరోజు 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రబీ వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, మరమ్మతులకు గురైన వాటిని ఆలస్యం లేకుండా బాగుచేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. 60% పైగా లోడ్ ఉన్న డీటీఆర్లను గుర్తించి సామర్థ్య పెంపు లేదా అదనపు డీటీఆర్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. రీసర్వే త్వరలోనే పూర్తి చేసి అందరికీ నూతనంగా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
1: సర్వే నెంబర్ కంటే కూడా భవిష్యత్తులో ఈ ఎల్పిఎం నంబర్ ద్వారానే ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూధారిని క్యూఆర్ కోడ్ తో మ్యాప్ తో వారికి పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి జిల్లాలో 10 నుంచి 20 రెవెన్యూ గ్రామాల్లో కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్

0: ఆయన దగ్గర అత్యే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం.
1: హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహనతోనే వ్యాధి నివారణ సాధ్యమని రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె విద్యాసాగర్ అన్నారు. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ముందస్తు పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఎంతో ముఖ్యమన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష అపోహలు తొలగించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయానికి సింగరేణి మైనింగ్ తో ముప్పు ఉందన్న వార్తలు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ లో ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి జయంతి కార్యక్రమాలు ఈరోజు పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వెంకటస్వామి సేవలు చిరస్మరణీయమని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్టం కోసం కాక నిరంతరం తపించారని, పెదపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గర్మ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పెండింగ్ లో ఉన్న నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని, నిర్ణీత కాలపట్టికను ఖచ్చితంగా పాటించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ బి బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నవదెహల్యాం భారత్ స్విట్జర్లాండ్ శిఖర వార్తా సంపన్నా. వ్యాపార సంబంధాన్ సంప్రవర్ధయితుం వైశ్వికీం సంభరణ శృంఖలాం దృఢయితుం చ ఉభౌ దేశౌ ప్రతిబద్ధౌ ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత యూరోపియ సంఘ వ్యాపార సంధి భారతస్య ఉత్కృష్ట మంత్రి నిర్మలా సీతారామన్. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయస్య భ్రష్టాచార ప్రకరణే ఉచ్చ న్యాయాలయస్య కఠోరః సమాదేశః. ప్రవర్తన నిదేశాలయస్య అభియోగాన్ ఆధృత్య సీబీఐ అన్వేషణస్య అపి సమాదేశః. అపి చ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభృతి దక్షిణ ప్రదేశేషు శ్వః పర్యంతం అతివృష్టిః సంభావ్యతే ఇతి ఋతు విజ్ఞాన విభాగః. अथ वार्ताः विशदीकृत्य. सैन्य प्रशिक्षणे रक्षा उद्योगेषु च मैत्री सम्बन्धान् दृढयितुम् अद्य भारतेन स्विट्जरलैंड देशेन सह नवदेहल्याम् अभूतपूर्वः विचार विनिमयः समाचरितः. विदेश मंत्रालयस्य सचिवेन सीबी जॉर्ज इत्यनेन सहर्षं विज्ञापितं यत् स्विस् संस्थाः मेक इन इंडिया इति राष्ट्रिय संकल्पस्य छायायां आत्मनिर्भर रक्षा उत्पादने सहभागित्वं विधातुम् अर्हन्ति. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः भावपूर्ण आमन्त्रणेन भारतधरां सम्प्राप्तः स्विस् राष्ट्रपतिः गाय पार्मेलीन अद्य मंत्रिमंडल स्तरीय वार्तासु सहभागी भूत्वा पञ्च महत्वपूर्णानि सहमति पत्राणि हस्ताक्षरितवान्. असौ टीईपीए व्यापार सन्धेः प्रथम वार्षिकोत्सव वेलायां समृद्धि शिखर सम्मेलने अपि राष्ट्रस्य प्रतिनिधित्वं विधास्यति. एतदतिरिच्य सप्तविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य जून

0: हम समायोजित विश्व आवास भूमि दिवस समारोह केन्द्रीय आवास नगर कार्य राज्य मंत्री तोखन साहू अवोचत यत पर्यावरण संरक्षण आधुनिक विकासश्च न द्वौ पृथक मार्गौ प्रत्युत एकस्यैव प्रगतिरथस्य द्वे चक्रे स्तः। मंत्री प्रवरेण सहर्षं निगदितं यत् सप्तचत्वारिंशदधिकद्विसहस्रतम वर्षाभ्यन्तरे विकसित भारतस्य स्वप्नं राष्ट्रस्य मुख्यं लक्ष्यं अस्माकं नगराणि ग्रामाञ्च हरित स्वच्छ सुन्दर जीवनानुकूलान् विधातुमस्ति। मन्त्रिणा सविशेषं निगदितं यत् साम्प्रतिकेषु वर्षेषु भारतेन स्वनीतीनां केन्द्रेण मानवगरिम्ना सह पर्यावरण संतुलनं परम प्राधान्येन समादृतम्। मतदात्री सूचीनां विशेष गहन पुनरीक्षण वेलायां एकपक्षीय निर्णय ग्रहणस्य अभियोगेन मुख्य निर्वाचन आयुक्तस्य ज्ञानेश कुमारस्य सद्यः पदच्युतिं प्रार्थयन्तीं याचिकाम् अद्य उच्चतम न्यायालयः अन्तरिम आदेश प्रदानेन अस्वीकृतवान्। सर्वोच्चपीठेन सहर्षं स्पष्टीकृतं यत् प्रथमं तावत् प्रत्युत्तरदातृभ्यः उत्तरं प्राप्य वैधानिक नियमानां लंघनं जातं न वा इति परीक्षिष्यते। न्यायालयेन एतदपि समालोचितं यत् केवलं वृत्तपत्रवार्ताः समाश्रित्य एकपक्षीय आदेशः पारितः भवितुं नार्हति। पीठेनाङ्कितं यत् यदि साक्ष्यैः एतत् सिद्धं भवेत् यत् निर्णयाः आवश्यक बहुमतेन न गृहीताः तर्हि तेषां सर्वथा पुनर्विचारः सम्भवेत्। एल नीनो प्रभावजन्य अल्पवृष्ट्या जलाशय संचयेषु न्यूनतां समीक्ष्य महाराष्ट्रस्य जलसंसाधन मंत्री गिरीश महाजनः अक्टूबर 16 दिनांकात् सर्वेषु नगरेषु न्यूनतमं 10% जलमितव्ययं समादिशत्। भारतीय ऋतु विज्ञान विभागेन कर्नाटक केरल तमिलनाडु पुदुचेरी प्रदेशेषु श्वः यावत् अतिवृष्टि परा सूचना प्रकटिता। विभागेन उक्तं यत् आगामी दिनद्वये मराठवाड़े विदर्भ क्षेत्रेषु च वातावरणं अनुकूलं भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी कोत्तगूडेम केंद्रम ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. అనంతరం 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం వింటారు. కార్యక్రమంలో దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం రక్తం అవసరమా వివరాల గురించి మరియు జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నరలహరి శ్రోతల గురించి చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. 10:00 పౌరాణిక నాటకం కార్యక్రమంలో బబ్రువాహన చిందు యక్షగానం వింటారు. ఇది ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో కంది పంటల్లో సస్యరక్షణ వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 నాటిక వింటారు, గమ్యం నాటిక వింటారు, అనంతరం చిత్రగీతాలు వింటారు. 7:45 పర్యావరణ సమతుల్యతో జర్జర్ల పాత్ర శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో టిఆర్ మహలింగం గారి వేణుగానం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఏకచిత్రం గానం వింటారు. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమంలో సృజనాత్మకతకు ప్రతిరూపం సంగీతం శ్రీనివాసరావు సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. 5:00 చిత్రగీతాలు మరియు సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో కొత్త టెక్నాలజీ ఏజెంటిక్ ఏఐ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో పాడి పశువులలో ఎల్నివో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శారద. ఇక 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ హెడ్లైన్, 9:15 స్పాట్ లైట్ ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 హరికథ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అపరిచితుడు చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ కెకె సుజాత పాడిన పాట.

0: కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగి చేశారే
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తనువారాదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమ నగంగ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
4: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
4: మరొక నెంబర్ 7989701158.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందాల రాముడు చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45. సామూహిక గీతం వింటారు హిందీలో.

మీరింతవరకు హిందీ సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలియజేస్తున్నారు. వానాకాలం వరి పంటలో అక్టోబర్ మాసం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ మాసంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నది. చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలాలకు ఆఖరి దఫా ఎరువులను 30 నుండి 35 కిలోల యూరియా, అలాగే 15 నుండి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బురద పదునులో వేయాలి. ప్రస్తుతం ఎల్నినో వాతావరణం వలన దీర్ఘకాల పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదు కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటలో అధిక చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు క్రమం తప్పకుండా పొలంలోనూ గట్ల వెంబడి తిరుగుతూ పురుగులు, తెగుళ్ల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్దతిలో పురుగులు, తెగుళ్ల నివారణ చేపట్టడం వలన ఖర్చు, వాతావరణ అలాగే ఆహార కాలుష్యం తగ్గుతుంది. నష్టపరిమితి స్థాయి దాటిన

పరిస్థితుల్లోనే మందులు పిచికారీ చేసుకోవాలి. ఇక కాండం తొలిచే పురుగు గురించి, చిరుపుట్ట దశలో రెక్కల పురుగులు లేదా గ్రుడ్ల సముదాయాలు గమనించిన వరి పైర్లలో తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి 2 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత, కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతో ఆకుముడత పురుగును నివారించవచ్చు. వీటికి అదనంగా ప్లూబెండమైడ్ 48 ఎస్సి 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. నల్లి ఆకుల వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. పొట్టు దశలో లేత కంకుల నుండి రసాన్ని పీల్చడం వలన గింజ తాలుపోవడం లేదా రంగు మారడం గమనించవచ్చు. ఈ ఆకు కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. సుడిదోమ గురించి, పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. చిరుపుట్ట దశలో దోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులు పిచికారీ చేయరాదు. ఈ పురుగు పిల్ల దశలో గమనిస్తే బ్యూప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ ఇంకా ఇమిడా క్లోప్రిడ్ మిశ్రమం 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల మరియు పెద్ద పురుగులు గమనిస్తే డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు ట్రైప్లూ మెజోపైరిన్ 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మొదళ్ల దగ్గర పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలి దశలో వ్యాప్తిని నివారించడానికి వరి పైరు చిరుపొట్ట దశలో మాత్రమే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఇంకా ప్లాంటామైసిన్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయకూడదు. అగ్గి తెగులు. ఆకుమచ్చ దశలో ఈ తెగులును గుర్తించి నివారించాలి, లేకుంటే మెడువిరుపు తెగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో నత్రజని వేయడం, వాతావరణ పరిస్థితులు, గట్ల వెంబడి కలుపు అధికంగా ఉండటం వలన సన్నగింజ రకాలలో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. గింజ పాలు పోసుకునే దశలో లక్షణాలు గమనించిన వెంటనే నివారణకు ఐసోప్రోథయోలిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ఇంకా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మిశ్రమాన్ని లేదా ట్రైప్లోక్సోస్ట్రోబిన్ ఇంకా టెబ్యూకొనజోల్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు కురిసినట్లయితే మానిపడు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. గింజ గట్టి దశలో తెగుళ్ల మందులు పిచికారీ చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పూత దశలోనే మానిపండు తెగులు నివారణకు తెగుళ్ల మందులు పిచికారీ చేయాలి. వరి పైరు ఈనే దశలో అంటే 10-15% పూత దశ, ఆ తర్వాత 7-10 రోజుల వ్యవధిలో రెండవసారి ఎకరానికి కార్బండాజిమ్ 200 గ్రాములు లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా ట్రైప్లోక్సో స్ట్రోబిన్ ఇంకా టెబ్యూకోనజోల్ 80 గ్రాముల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు రసాయనిక మందులను మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలో మాత్రమే పిచికారీ చేయాలి. ఉదయం పూట పిచికారీ చేయకూడదు. ఇక మొక్కజొన్న గురించి, మొక్కజొన్నలో గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టిపడే దశలు చాలా సున్నితమైనవి కాబట్టి పంట బెట్టకు గురి కాకుండా నీటిని అందచేయాలి. గింజ పాలు పోసుకునే దశలో పక్షులు అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుంది. పక్షుల బెడద నుండి కాపాడుటకై కంకులను పక్కనున్న ఆకులతో చుట్టవలను. పంట నలువైపులా 2-3 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు రంగు మెరిసే రిబ్బన్లను ఉత్తర దక్షిణ దిక్కుగా పంటకు 2 అడుగుల ఎత్తులో కట్టి పంటను పక్షుల బారి నుండి కాపాడుకోవచ్చు. పక్వానికి వచ్చిన పైరులోని కండల పైపొర ఎండిపోయి గింజల అడుగు భాగంలో నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు కోత చేపట్టాలి. కండలను ఎండబెట్టి తేమను 15% తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి అయిన గింజలను 10-12% తేమ వచ్చే వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి.

మొక్కజొన్న విత్తుకోవడానికి అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు సరియైన సమయం. ఈ సమయంలో విత్తుకున్నట్లయితే పంటల్లో దిగుబడులు అధికంగా పొందుటకు అవకాశం ఉంటుంది. కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రానిలిప్రోల్ థయో మిథాక్సాన్తో విత్తన శుద్ది చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. విత్తేటప్పుడు యాసంగిలో ఎకరాకు 50 కిలోల యూరియా, 75 కిలోల డిఏపి అలాగే 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. చదును చేసిన పొలంలో 60 సెంటీమీటర్ల దూరంలో తూర్పు పడమర దిశలలో బోదెలు వేసుకుని 20 సెంటీమీటర్లు దూరంలో బోదెకు దక్షిణం వైపున పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తుకోవాలి. విత్తిన 2 రోజుల లోపల నేలలో తేమ ఉండగానే అట్రజిన్ 50%, కలుపు మందును తేలిక నేలల్లో 800 గ్రాములు లేక బరువు నేలల్లో 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే వెడల్పాకు కలుపు నివారించవచ్చు. అక్టోబర్ మాసంలో చిరుధాన్యాల పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలుసుకుందాం. జొన్న. జూన్ మాసంలో విత్తుకున్న జొన్న పంట కోత దశకు వస్తుంది. పంట కోత లక్షణాలు అనగా గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడడం, గింజలోని పాలు ఎండిపోయి పిండిగా మారడం, గింజను నొక్కి చూస్తే గట్టిగా ఉండటం మొదలైన లక్షణాలు గమనించి గింజలో తేమ శాతం 12 నుండి 15 ఉండేలా చూసుకుని పంట కోత చేపట్టాలి. యాసంగి జొన్న అక్టోబర్ 2వ వారం నుండి నవంబర్ 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల విషయానికొస్తే M351, CSV29, ఆర్ SVT68, SVT55 ఈ రకాలు అనుకూలమైనవి. ఇవే కాకుండా CSV41, CSV31, PSV56, PYPS రెండు రకాలు కూడా యాసంగి కాలంలో సాగు చేసుకోవచ్చు. ఇక సజ్జ పంట విషయానికొస్తే ప్రస్తుతము సజ్జ పంట గింజ గట్టిపడే దశలో ఉన్నది. కాబట్టి పంట బెట్టకు కురికాకుండా నీటిని అందచేయాలి. తేనెబంక తెగులు నివారణకు గాను పైరు పూత దశలో కార్బాండాజిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. రాగి పంట విషయానికొస్తే ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశలో ఉంది రాగి. కాబట్టి పంట బెట్టకు గురికాకుండా నీటిని అందచేయాల్సి ఉంటుంది. అలాగే యాసంగి పంటను అక్టోబర్ నుండి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. కొర్ర. ఈ మాసంలో పంట కోత దశలో ఉంటుంది. ఆలస్యంగా విత్తుకున్న పంటలను గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఆశించే అవకాశం ఉన్నది. దీని నివారణకు గాను క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో చేపల ఉత్పత్తులతో ఆహార పదార్థాల తయారీ, లాభసాటి వ్యాపార అవకాశాలు, ఈ అంశం గురించి పెబ్బేర్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డాక్టర్ పి రామకృష్ణ గారితో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న ముఖ్య. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సింహాద్రి చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సునీత పాడిన పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రతి

ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో
భారత్ కు 20%, వెస్టిండీస్ కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్

0: రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరిచయం వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. దంతాలను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాల వల్ల దంత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. మరి ఈ దంత సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, అలాగే దంత సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంత సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలో తెలుసుకుందాము. నమస్కారం అండి డాక్టర్ గారు.
3: నమస్తే అండి.
2: చాలా మందికి ఈ రోజుల్లో దంత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కదండి. అసలు ఈ దంత సమస్యలు ఎలా వస్తాయండి, వాటిని నివారించుకోవడానికి ఏం చేయాలో తెలియజేస్తారండి?
3: దంత సమస్యలు అనేవి అవగాహన లోపం వల్లనే ముఖ్యంగా వస్తున్నట్టు మనం గుర్తించవచ్చు. నార్మల్ గా గ్రామీణ నిరుపేద ప్రజల్లోనే ఎక్కువగా చూడొచ్చండి. చివరి స్టేజ్ లో వచ్చినప్పుడు మాత్రమే దంత వైద్యుని సంప్రదిస్తున్నారండి. అలా కాకుండా ముందుగానే దంత సమస్యను గుర్తించి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దానివల్ల జరిగే పరిణామాలు ఏందనేది ముందుగానే గుర్తించి దంత వైద్యుని సంప్రదిస్తే చికిత్స కూడా దానికి అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సరైన శుభ్రం చేసే విధానం తెలియకపోవడం వల్లనే దంత సమస్యలనే ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. చిగుళ్ల సమస్యలు ముఖ్యంగా వృద్ధులలో, చిన్నపిల్లల్లో చూడవచ్చండి. నడు వయసులో ఉన్న వాళ్ళు చదువుకోవడం వల్ల, కొంచెం వాళ్ళ జ్ఞానం ఉండడం వల్ల, బ్రష్, టూత్ పేస్ట్ అలాంటి మౌత్ వాష్లు వాడడం వల్ల, వాళ్ళకు అవగాహన ఉండడం వల్ల కొంచెం తక్కువ రేటు ఉండొచ్చు అని చూసుకోవచ్చు. ప్రతి 6 నెలలకోసారి లేదా 3 నెలలకోసారి మనం వాడుతుండే బ్రష్ ను మారుస్తూ ఉండాలి. దానికి అనుగుణంగానే రికమెండ్ చేసిన వాళ్ళ డిసిఏ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికమెండ్ చేసిన టూత్ బ్రష్, టూత్ పేస్ట్ అలాగే మౌత్ వాష్ అవి వాడటం వల్ల పూర్తి దంత సమస్యలు అనేది నిర్మూలించవచ్చండి. బ్రష్ అనేది మామూలుగా పళ్ళకి మరియు చిగుళ్లకి 45 డిగ్రీల కోణంతో టూత్ పేస్ట్ వాడి రెగ్యులర్ గా శుభ్రం చేయడం, పైకి కిందికి పళ్ళున్న ఉపరితలానికి పైకి కిందికి వాడడం వల్ల పంటిలో పేర్కొన్న పాచి, క్రిములు, బ్యాక్టీరియా అలాంటివన్నీ శుభ్రం చేయొచ్చండి. దానివల్ల చిగుళ్ల సమస్యను దాదాపుగా నిర్మూలించవచ్చండి.
2: డాక్టర్ గారు, చాలా మంది ఉదయం సాయంత్రం బ్రష్ వాడుతూ ఉంటారు కదండి, ఈ బ్రష్ చేసుకోవడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందండి?
3: దానివల్ల ఫలితం కంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయండి. నార్మల్ పొజిషన్ కంటే ఎక్కువ పొజిషన్ లో వాడడం వల్ల, ఎక్కువ ప్రెజర్ అప్లై చేయడం వల్ల పంటికి మరియు చిగురికి మధ్య ఉన్న పంటి భాగం అరిగిపోయి సెన్సిటివిటీ అంటే చల్లటి వేడి పదార్థాలు, గాలి అలాంటి తాకడం వల్ల జివ్వు అనే సెన్సిటివిటీ లాగుతూ ఉన్న

0: ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయండి. దానివల్ల దుష్పరిణామమే తప్ప మంచి పనులు ఏం లేదండి.
1: డాక్టర్ గారు, పన్ను ఒకవేళ ఏ కారణాల వలనైనా అరిగిపోయినా లేక విరిగిపోయినప్పుడు మళ్ళీ అది అతికించుకోవచ్చు అండి?
0: చాలా పద్ధతులున్నాయండి. ఆధునిక దంత వైద్యం కూడా అదే చెప్తుంది. పళ్ళు పూర్తిగా తీసేసిన ప్రదేశంలో కృత్రిమ దంతాలు అమర్చాయి. ఫిక్స్డ్ పళ్ళను కూడా టెక్నిక్ కూడా వచ్చాయండి. ఆధునిక దంత వైద్యంలో ఇదే చెప్తున్నారు. పాతకాలంలో అయితే పూర్తిగా అన్ని పళ్ళు పోయినాక మాత్రమే పళ్ళ సెట్టు అలాంటివి వాడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో తీసిన పంటి భాగంలో కృత్రిమ దంతాలు, ఇంప్లాంట్స్ అని కొత్త వైద్య విధానాలు వచ్చాయండి.
1: ఎలా చేస్తారండి?
0: అంటే పన్ను పూర్తిగా తీయాల్సి వస్తున్న అన్న క్షణంలో చిగురును రక్షించి ఆ పూర్తిగా పాడైన పన్ను తీసేసి ఆ ప్లేస్ లో ఇంప్లాంట్ అంటే టైటానియం అలాంటి మెటీరియల్స్ ఉంటాయి. అవి మనకు ఏ విధమైన హాని చేయవు. ఆ ఇంప్లాంట్ అనేది దవడ ఎముక సైజును బట్టి ఉంటది. ఆ సైజును బట్టి ఆ పన్ను తీసిన గుంటలో అంటే ఎముకలో పెట్టేసి దాని చుట్టూ ఉన్న బోన్ ను కొంచెం సైజు చేసేసి దాని చుట్టూ చిగురునేసి శస్త్రచికిత్స చేయడం జరుగుతుందండి. అలాంటి ఈ పద్ధతికి ఎలాంటి రెస్ట్ గాని ఎలాంటి ఆహని గాని ఎలాంటి జరగదండి. ఒక్క 1 అవర్ 2 అవర్స్ లో మాత్రమే ఉంటది. తర్వాత ఆధునిక పద్ధతిలో చేసిన తర్వాత యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇస్తారు. దానికి ఓ రోజు రెస్ట్ తీసుకోవాలి, 10 రోజులు ఉండాలి అలాంటిది ఏం లేదండి. తక్కువ సమయంలో తొందర ట్రీట్మెంట్ అత్యాధునిక పద్ధతిలో జరుగుతాం.
1: డాక్టర్ గారు, కొత్త పన్ను వేయించుకున్న తర్వాత అన్ని రకాలైన పదార్థాలు తినవచ్చు అండి?
0: నో ప్రాబ్లం అండి. దంత వైద్యం యొక్క ఉద్దేశమే అది. తీసిపెట్టిన పళ్ళు తినడానికి, నమలడానికి, చూడడానికి అందంగా ఉండడానికి చేయడమే ముఖ్య ఉద్దేశం అండి దంత వైద్యం.
1: కొంతమందికి దవడ పన్నుకు సమస్య వచ్చి తీసివేయాలనుకుంటే దానితో పాటు పక్కన ఉన్న పన్నును కూడా తీసేయాలంటారండి?
0: ఈ పరిస్థితి ఎక్కువగా జ్ఞానదంతాలు, దాని ముందున్న పన్నులో ఎక్కువ చూడొచ్చండి. జ్ఞానదంతం అనేది దవడ సైజును బట్టి వస్తుందండి. నార్మల్ గా జ్ఞానదంతం అనేది 25 to 28 లేదా 18 నుంచి 20 సంవత్సరాల లోపు వస్తుంది. దవడ సైజు ఆ లోపు నార్మల్ గా ఉంటే ఏం కాదండి, తక్కువ సైజు లో ఉంటే ఆ వచ్చే చివరి జ్ఞానదంతం అనేది ఆ ముందు పన్ను మీద ఎఫెక్ట్ పడడం వల్ల అది స్ట్రేట్ గా రాకుండా అడ్డంగా కిందికి అలా వస్తా ఉంటది. దానివల్ల అది ఎరప్ట్ అవుతున్న కొద్దీ ముందు పన్ను మీద ఎఫెక్ట్ పడి ముందు పన్నుకి ఆ పన్నుకి మధ్యలో చిగురు ఉంటది. ఆ చిగురులో తీసుకున్న ఆహారంలోనే అతుక్కునే పదార్థాలన్నీ అక్కడే డిపాజిట్ అయ్యి బాక్టీరియా పెరిగి అక్కడ ఇరిటేషన్ లాగా వస్తుంది. అప్పుడు ఆ రెండు పళ్ళు తీయాల్సి వస్తుందండి.
1: చాలా మంది పొగాకును ఏదో రకంగా తీసుకుంటున్నారు, మరి ఈ పొగాకు వల్ల పంటకి ఎలాంటి నష్టం కలుగుతుంది సార్?
0: పొగాకు తినడం వల్ల ఏంటంటే పంటికి ఫస్ట్ పంటి పైన గారలాగా ఏర్పడుతుంది. ఆ గార అనేది అలాగే ఉండి ఉండి పెరగడం వల్ల స్టోన్ లాగా తయారై దాన్ని క్యాలిక్యులస్ అంటారు. ఆ క్యాలిక్యులస్ అనేది చిగురును తినేస్తూ ఉంటుంది. చిగురు చుట్టూ ఉన్న పంటి చుట్టూ పెరడాంటల్ లిగమెంట్ ఉంటుంది. ఆ పెరడాంటల్ లిగమెంట్ నాశనం అవడం వల్ల పన్ను అనేది లూజ్ అవుతుంది. ఆ లూజ్ అవడం వల్ల పన్ను చిగురు నుంచి లూజ్ అయిపోయి పన్ను ఊగే ఛాన్సెస్ వస్తాయి. ఇంకా అదే విధంగా ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ముందుగానే గుర్తించి దంత వైద్యుని సంప్రదిస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, చికిత్స ముందుగానే తెలుసుకోవచ్చు. లేదు క్యాన్సర్ ముదిరిన తర్వాత వస్తే ఆ దవడ ఎముక శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వస్తుంది. ముందుగా ఎవరికి తెలియదండి, ఆ తీవ్రతరమైన మాత్రమే తెలుసుకోవచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించిన టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులలో పాజిటివ్ వస్తేనే అప్పుడు పాజిటివ్ నెగిటివ్ దాన్ని బట్టి క్యాన్సర్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవచ్చు.
1: నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా సార్?
0: నోటి క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని తీసేస్తే, ఎలిమినేషన్ చేస్తేనే ఆ ప్రాంతం మిగతా ప్రాంతం అంతా రక్షించబడినట్టు ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని మొత్తం తొలగించాల్సి వస్తుందండి. అది నాలుక అయినా పర్లేదు, లేదంటే దవడ ఎముక అయినా తీసేయాల్సి వస్తుందండి.
1: ఇవే కాకుండా పిప్పళ్ళు వస్తున్నాయి కదండి, దానివల్ల ఎలాంటి నష్టం కలుగుతుందండి?
0: పన్ను పుచ్చవడం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే పంటికి అతుక్కునే పదార్థాలు, షుగర్ కంటెంట్ ఎక్కువ క్యాండీ, చాక్లెట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల అవి అక్కడే ఉండిపోవడం వల్ల బ్రష్ అనేది ఆ ప్రదేశంలో వెళ్లి క్లీన్ చేయలేదు. నార్మల్ గా బ్రష్ అనేది అన్ని ప్లేస్ లోకి వెళ్లి క్లీన్ చేయదు. సో పంటికి అతుక్కునే పదార్థాలు ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరిగి బ్యాక్టీరియా అనేది యాసిడ్స్ రిలీజ్ చేస్తుంటది. యాసిడ్స్ వల్ల పన్ను అనేది లోపలికి తగ్గిపోయి నరాన్ని దాకా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది పంటి కింది వేరు భాగంలో. ఆ వేరు భాగంలో నార్మల్ గా నొప్పి ఉండదు, కొన్ని కండిషన్ లో నొప్పి ఉంటుంది. నొప్పి ఉన్న ప్రదేశాల్లో తీసేసి డాక్టర్ని సంప్రదించామనుకోండి. రూట్ కెనాల్ అనే అత్యధిక పద్ధతి వచ్చిందండి, ఆధునిక పద్ధతి. దాంట్లో ఒకటే సిట్టింగ్ లో అంటే ఒకే రోజులో 1 గంటలోపు ట్రీట్మెంట్, ఆ లోపల ఉన్న చీమంతా తీసేసి దాంట్లో పిన్ చేసి ఆ పన్నును రక్షించే పద్ధతి వచ్చిందండి ఈ మధ్యలో.
1: సార్ ఇంకా ఎలాంటి అధునాతన పద్ధతులు ఉన్నాయండి?
0: నార్మల్ గా వచ్చిన పద్ధతులు కాకుండా కొత్తగా ఇప్పుడే వచ్చిందంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ డెన్చర్స్ అంటే పళ్ళ సెట్, పూర్తి పళ్ళ సెట్. నార్మల్ గా పాతకాలంలో అయితే పూర్తిగా పళ్ళు లేని వారికి పళ్ళ దంతాలు పూర్తి పళ్ళ సెట్ పెట్టవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ గా ఎముకలో

0: ఇంప్లాంట్స్ స్క్రూ లాంటి వేసేసి వాటి సపోర్టింగ్ గా కృత్రిమ పళ్ళ సెట్ పెట్టి దాని వల్ల వాళ్ళకు రోజు తీసి పెట్టే అలవాటు కాకుండా పళ్ళ సెట్ దానికి సపోర్టింగ్ గా ఉంటది, దాన్ని వాడుకొని వాళ్ళు తినడానికి నమలడానికి ఉంటదండి.
1: చివరిగా అండి, దంత సమస్యల విషయంలో ప్రతి వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి?
0: ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా బ్రష్, టూత్ పేస్ట్, మౌత్ వాష్ అవి మూడు ఖచ్చితంగా వాడుతూ ప్రతి 6 నెలల 8 నెలలకోసారి దంత వైద్యుని సంప్రదించాలనుకోండి. దంత సమస్యలు వచ్చినా గానీ 6 నెలలలోపు వచ్చిన దాన్ని ట్రీట్మెంట్ చేసి తగ్గించుకోవచ్చు. దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ ఉంటుంది. అంటే నోటి సమస్యలు ఏం లేకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా ఏం రావు. సో దాని దృష్టిలో ఉంచుకుని ప్రతి 6 నెలలు లేదా 8 నెలలకోసారి దంత వైద్యుని సంప్రదించి వారికి ఉన్న సమస్యలన్నీ అప్పటి వరకు తీర్చుకుంటే అసలు ఆరోగ్యం చాలా బాగుంటుందని తెలుపుతున్నాయండి సర్వేలు.
1: మంచిదండి. దంతాలకు వచ్చే సమస్యలు, వాటిని నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైన విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, రక్తం అవసరమా? కొన్ని వివరాలు వింటారు.
1: మనిషి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ ను గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. మరి ప్రమాదాల్లో గాయాల కారణంగా రక్తహీనత ఏర్పడినప్పుడు మహిళల్లో కాన్పు సమయంలోనూ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతోంది. ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాత సుఖీభవ అంటున్నారు. ఎవరైనా పాజిటివ్ రక్తవర్గం కలిగిన వారికి రక్తం ఎక్కించడం అత్యవసరమైతే ఓ పాజిటివ్ రక్తాన్ని నిరభ్యంతరంగా ఎక్కించుకోవచ్చు. అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్ గ్రూపులకే ఇది సరిపోతోంది. కానీ నెగిటివ్ వర్గాల వారికి ఓ పాజిటివ్ రక్తం ఎక్కించకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదం. రక్తవర్గం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రోగి శరీరంలోకి నిర్భయంగా ఎక్కించగలిగే ఏకైక రక్తవర్గం ఓ నెగిటివ్. అందుకే ఈ గ్రూప్ రక్తాన్ని విశ్వదాత వర్గం అని పిలుస్తారు. అంటే ఓ నెగిటివ్ రక్తం అందరి బంధువు అన్నమాట. అరుదైన రక్తం బాంబే రక్తవర్గం. మహారాష్ట రాజధాని ముంబై నగరంలో 1952లో మొట్టమొదటిసారిగా ఈ రకమైన రక్తాన్ని గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు స్థిరపడిపోయింది. దీన్ని డాక్టర్ బెండే అనే వైద్యుడు కనిపెట్టాడు. ఇది 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే అరుదైన రక్తం. ఈ గ్రూపు వ్యక్తులకు ఇతర ఏ రకమైన రక్తాన్ని ఎక్కించేందుకు వీలుపడదు. కేవలం అదే గ్రూపు రక్తాన్ని మాత్రమే ఎక్కించాల్సి ఉంటోంది. రక్తాన్ని ప్రాసెస్ చేస్తే సాధారణంగా మనం

0: చేసే రక్తదానం ద్వారా సేకరించిన రక్తం బీసీ అంటారు. ఎర్ర రక్త కణాలు మనం పీల్చుకున్న ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. వీటిని 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య 43 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ప్రమాదాలు గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల సమయంలో, మహిళలకు కాన్పు సమయంలో రక్తహీనత గలవారికి ఎర్ర రక్త కణాలను ఎక్కిస్తారు. రక్తస్రావాన్ని ఆపే ప్లేట్లెట్స్ కూడా ఉన్నాయి. ప్లేట్లెట్స్ కణాలు రక్తస్రావాన్ని అరికడతాయి. అంటే రక్తం శరీరంలో నుంచి కారిపోకుండా ప్లేట్లెట్స్ అడ్డుపడతాయన్నమాట. పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు, ప్రమాదాల వల్ల రోగికి తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ ను ఎక్కిస్తారు. అంతేకాకుండా క్యాన్సర్, డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చినప్పుడు కూడా రోగి రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇలాంటి వారికి కూడా ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరమవుతోంది. 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ప్లేట్లెట్స్ ను 5 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ప్లాస్మా ద్రవం. కాలిన గాయాల బాధితులకు ఎక్కువగా ప్లాస్మాను ఎక్కిస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ఒంటి మీద చర్మం కాలిపోయి మాంసం తేలుతోంది. దీంతో రక్తంలోని ద్రవ పదార్థం ఒంట్లో నుంచి ఆవిరైపోతోంది. ప్లాస్మా శరీరంలో విష పదార్థాలను నిరోధిస్తోంది. కాలినప్పుడు ప్లాస్మా ఆవిరైపోవడంతో శరీరంలో విష పదార్థాలు చేరుకుంటాయి. దీన్నే ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ప్లాస్మా తగ్గిపోతే ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయన్నమాట. ప్లాస్మాను -40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 1 సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. కాలిన గాయాలకు గురైన వారికి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగ్రస్తులకు ప్లాస్మాను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మనిషి రక్తం ఎముకలో మూలుగ నుంచి ఉత్పత్తి అవుతోంది. ఈ విధంగా జనించిన రక్తంలో 8 ప్రధాన గ్రూపులు ఉంటాయి. దీంతోపాటు మరొక అరుదైన గ్రూపు రక్తం కూడా ఉంది. 8 ప్రధాన గ్రూపుల్లో 4 గ్రూపులు పాజిటివ్ కు సంబంధించినవి కాగా, మరో 4 గ్రూపులు నెగిటివ్ కు సంబంధించినవి. 90% పాజిటివ్ వాళ్లే ఉంటారు. మనుషుల్లో సుమారుగా 90% మంది పాజిటివ్ బ్లడ్ గ్రూపులకు చెందినవారే. అందులో ఎక్కువ మంది ఓ పాజిటివ్ కు చెందినవారు కాగా, 2వ స్థానంలో ఏ పాజిటివ్, 3వ స్థానంలో బి పాజిటివ్, 4వ స్థానంలో ఏబి పాజిటివ్ వాళ్లు ఉంటారు. అదేవిధంగా ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ గ్రూపులు కూడా ఉంటాయి. ఈ 8 గ్రూపుల్లో ఏబి నెగిటివ్ గ్రూపు అరుదైనది. ప్రతి 1000 మందిలో 6 మాత్రమే ఈ గ్రూపు వాళ్లు ఉంటారు. ఇక చాలా అరుదైన గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్.
1: మీరింతవరకు రక్తం అవసరమా కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
2: ఈనాడు వేసిన

0: మీరు ఇంతవరకు జానపద గేయం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మాగాంధీగారు కన్న స్వచ్ఛ భారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్, రియూస్, రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి, బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్ గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాక్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
3: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 VLBలు ఉన్నాయి. VLB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం

0: మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిల్ మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ నాలుగు ఈఎల్బీ లోను 7958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్లి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి అన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెన్, ఈ టెర్రస్ గార్డెనింగ్ లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడటానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5568 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8050. మేము వచ్చే 2027 March 31st కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమోటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువును కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయ్యేగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలను వేసి ఆ పైన మళ్లీ మట్టి కింద వేసి లైట్ గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఈవెన్ ఒక్కొక్కసారి పూల మొక్కలను కూడా పెంచుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్ గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్ఎస్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్ లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓనుగా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకున్నారు. మేము చెప్పిన తర్వాత కూడా మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రం ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రం ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రం ఉండాలని, తీసుకున్న ఆహారం పరిశుభ్రం ఉండాలని చెప్పి ఇది ఒక టాపిక్ ని పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ బాగా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, స్వచ్ఛతా తస్య భూషణం. విద్య వినయాన్నిస్తుంది.

0: చేయడం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
1: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పరిసర పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్లీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణ కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్లీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచి మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
0: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతి పెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు

0: అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పవిత్ర ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దొంతల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం పవిత్ర ప్రేమ చిత్రం నుండి ఈ పాట.

ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణ చరిత, అక్షయ్, అమృత, చాపెల్ చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోష్ని, రోహిత, ఉమా, పార్వతీబాయ్, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, సహజాని, ప్రవీణ్, రాంఫల్ పాసి, జగన్మాత మరియు వీరి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

సంధ్యా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం నుండి చిద్దుల నాగారం గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వరి, లక్ష్మీ దుర్గయ్య మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

పంచభూతాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న మాన్విత మనస్విని మహిత చంద్రయ్య మల్లవ్వ నరేష్ లావణ్య మహస్విని రేవంత్ మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నరలారి ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చక్రవర్తి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీముల్నిషా, షరీఫ్ ఖాన్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మా అన్నయ్య చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరల అరే శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, నవవసంతం చిత్రం కోసం ఉదిత్ నారాయణ రీటా పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్, మహేశ్వరి, భార్గవచారి, నరసింహారావు, నరసింహాచారి, అనసూర్యమ్మ, కె జ్యోతి, నందు మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు కిన్నరలారి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Spotlight. समाचार सेवा प्रभाग से प्रस्तुत है साप्ताहिक
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆది చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పాడిన పాట

0: మీరింతవరకు మదిరిమ అపాద మదిరి గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 10 గంటలు. పౌరాణిక నాటకం. ఈనాటి పౌరాణిక నాటకం కార్యక్రమంలో బబ్రు వాహన చిందు యక్షగానం వింటారు.
1: తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామాతమున్ మెండుగ బ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసముల్.

0: మోరీ మిత్రమా, పాండురాజు గారి కుమారుడమైన ధర్మరాజు, భీముడు, అర్జున నకుల సహదేవులమను మేము ఐదుగురం అన్నదమ్ములము మిత్రమా.
1: ప్రభు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
0: ఈ మా పట్టణం ఉంటున్నాము.

0: నేను వ్యాసుడును ధర్మరాజు వద్దకు వెళ్ళుచున్నాను.
1: చిత్తము చిత్తము స్వామి.
0: ధర్మరాజా.
1: స్వామి మీకు ఇదే వందనములు స్వామి. ఎన్నులు రానిది ఇవాడి దివసమున మీరు మా సన్నిధానంలో వచ్చారంటే వేళలేని సంతోషం చేత ఉన్నాము. తమరి రాకకు కారణమేంటి స్వామి?
0: చెప్పమంటావా?
1: చెప్పండి స్వామి.

0: స్వామి, వేద వ్యాసుడు మీలో నా సన్నిధానమునకు వచ్చి అది ఎట్టి వర్తమానము, ఏంటి విశేషములో స్వస్థమ్ములా నా వీణులారగా వినియదా, తెలుపండి స్వామి.
1: చెప్తాను ధన్మనందన.
0: చెప్పండి.
1: యవరశ్వని వద్ద యజ్ఞ యశ్వమ్ముని కలదు. అశ్వమ్ములు తెచ్చి యాగము చేయవలేను. యాగము చేస్తే మీరు కురుక్షేత్ర మందు చేసినటువంటి పాపకృత్యంబలు అన్ని పారిపోతాయి గనక మీరు యవరశ్వని వద్ద అశ్వమును ఉన్నది ఆ యజ్ఞాశ్వమును తెచ్చి యాగము చేస్తే ఈ పాపములన్నీ తొలగిపోతాయి.
0: అవును నా స్వామి.
1: అవును.
0: కురుక్షేత్ర మందు పితామహులలో అశ్వత్థామ మౌళిక బౌద్ధత్వము అందరిని సంహరించిన అట్టి పాపములు మా పాండవులకు ఘటించి అది అట్టి పాపము విమోచనము కావాలన్నా యవరశ్వని చెంత యాగము చేయటాలకు అసురగము ఉన్నది. అట్టి తురగమును తెచ్చిన మీ యాగము చేసినట్టయితే మీ పాప పుణ్యము గటించిపోతాం.
1: మీకు పలవస్తాది
0: స్వామి. అట్టి యాగము చేస్తాము గాని అట్టి తురగముతోటి యాగము చేసే అంత పాటి వారు ఎవరైతే ఉన్నారా?
1: ఆహా, అశ్వముని వెంటే ఎవరిని పంపాలంటారా?
0: అవునవును.
1: దశనామంబులు పేర్కొన్న వీరాతి వీరుడు అర్జునికే తగు ఆ అశ్వము వెను వెంట, ఇక ఎవరికి తగదు, అర్జును పంపియండి.
0: అవునవును. చిత్తము స్వామి, మీ యాజ్ఞానుసారము ఇప్పుడే అర్జును పిలిపించి యాగము సల్పించారా?
1: సరే.

0: మా ప్రభు అత్తినాపురి పట్టణము, మా పెద్దన్నయ్య ధర్మరాజు, మా పిన్నన్న భీమసేనుడు, నా పేరు అర్జునుడు, మా తమ్ములకు నకుల సహదేవులు, మా తల్లి కుంతీదేవి.
1: స్వామి అర్జున, మీ అన్నగారు ఏగో ధర్మరాజు పిలుస్తున్నాడయ్యా నిన్ను.
0: సరే పదండి స్వామి. అర్జున్.

0: నేతన ఎన్నడైనా మా అన్నయ్యకు ధర్మరాజు గారు నన్ను సభామంటపమునకు పిలుపుదారి చేయించిన వాడు గారు ఇవాడి దివసమున ఎందు నిమిత్తమై నన్ను రమ్మంటున్నాడో నాకు ఏది అర్థం కావడం లేదు. దేవాది దేవా దీన జనార్దన మహిమాం అన్నయ్య తమరి నిట నటన గతాం కలిగి ప్రణామము చేయుచున్నారు, కటాక్షించండి.
1: తమ్ముడా అర్జున దీర్ఘ శాశ్వతుడయాచరగా వర్ధిలిమి తమ్ముడు.
0: అన్నయ్య ఎన్నడూ లేనిది నన్ను ఈ సభా మంటపంలో ఎందు నిమిత్తమై నన్ను పిలుపుదారి చేయించాడు.
1: తమ్ముడు అర్జున నిన్ననే దివసమున వేద మహర్షి మన చింతకు విచ్చేసి కురుక్షేత్రమునందు కురువీరులందరూ సమసిపోయారు. అట్టి పాపము గడ్డిలాలన్నా అట్టి పాప విమోచనము కావాలన్నా యవన అశ్విని చెంత ఒక తురగము ఉన్నదట. ఆ తురగమును తీసుకువచ్చి అశ్వమేధ యాగము చేసినట్టయితే మన పాపము విమోచనమైతదని మన గురువు అయిన వేదవ్యాసుడు విన్నవించాడు తమ్ముడు. అందుకై అశ్వమెంబడి పోయే చిత్రత గలవాడు అని నిన్ను పిలువనంపాను, నీవు పోవలియు.
0: అన్నయ్య ఎప్పుడైనా మీ ఆజ్ఞ నేను జవదాట్టవాణ్ణి కాదు, తప్పనిసరిగా యవనేశ మహారాజు గారిని ఒప్పించి మెప్పించి వారి వద్ద ఉండబడినటువంటి శ్రవణ అశ్వములు తీసుకొచ్చి అంగా వంగ కలింగ కాశ్మీర బంగళ నేపల కుంతల సౌరష్ట బాంగ్లిక కొంకణ టెంకణ చోళ మలయాలక 57 దేశముల నీవు తిరిగి వచ్చదను మీ సెలవున సంగుడి.
1: సరే సరే అట్టి అశ్వములకో లేక లిఖించి వ్రాసి కట్టండి.
0: సరే అన్నయ్య సువర్ణ అక్షరములు లిఖించి దాని నుదుట ఈ పత్రమును లిఖించి పంపించండి.
1: అవునవును.

వేషాలు తిరిగినప్పటికైనా నేనే అనచు నా ముంగడికి ఒక్కలాగైనా యక్షుడేకని సిద్ధులేకని సాధ్యులేకని గరుడ గంధర్వ కిన్నెల కింపుష ప్రవేక విరులైనా నన్ను ఎదర్చించి ఒక్కడైనా మున ముందు రావడం లేదు. అదిగాక మనసాటి వారు

0: నేనంతుడానా కళ్ళం గడా ఒక్కడే నన్ను ఎదిరించిన పరాక్రముడు లేడే.
1: అబ్బా అవును స్వామి, తిరగమును మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టమంటావా
0: మిత్రమా?
1: ఇక్కడి నుంచి
0: తిరిగి వచ్చావు, నా మేనల్లా దసుపోయాది. అది ఓ ఇటు వనంబులోన ఈ వనపు పెంచినటువంటి మహానుభావుడు ఎటువంటి ధన్యుడు కాబోను. ఈ అస్తమును ఇక్కడ వదిలిపెట్టు.
1: అవునవును స్వామి.
0: బొద్ద నిండా తృణము తిని
1: ఈ మణిపురమ్మును చేరుకున్నాము ఇటు వనములో వదిలిపెట్టమంటావా?
0: అవునవును.
1: ఆహా చూడు ఎంత రమణీయముగా స్వామి ఇటు మణిపురి.
0: అవును ఆహా ఈ వనంపు పెంచినటువంటి మహానుభావుడు ఎంత ఎటువంటి ధన్యుడు కావాలి.

0: ఈ మణిపూరి తేజపు చూడబడిన ఈ పట్టణంలో స్థాపితము చేసినటువంటి మహానుభావుడు ఎటువంటి ధన్యుడు కాబోలను.
1: అవునా స్వామి? అది ఇదిగో చూడు స్తంభములు చూడుబా.

0: లెక్క చూడబోయినప్పటికైనా ఎలా ఉందంటే
1: స్వామి
0: అదిగదిగో చూడు మిత్రమా
1: స్వామి అట్టి దుర్గమ్మనోళ్ళ గట్టి వేశాను ఇక విసర్జన కూర్చున్నాం స్వామి మనము
0: సరే కొద్దిసేపు ఇచ్చట.

0: భూమండలములో రమత్పురమును పరిపాలించవాడను. మన నామంబు బబ్రువాహను అంటారు. అవునవును, మా జడి పేరు చిత్రాంగద. మా పట్టణము ఈ మణిపురి పట్టణము. విన్నావా? ఇప్పుడు నా కోరిక ఏంటంటే,
1: చెప్పండి ప్రభు,
0: మా తాతగారు వెంచిన ఈ ఉద్యానవనంలో తిలకించి రావాలని వాటి దివసంలో వెళుతున్నాను.
1: సరే, వెళ్దాం పదండి ప్రభు.

0: ఏమేమి
1: ఇట్టి పురమునకు చేరుకున్నాము గాని అది అదిగో అది అంత దూరాన ఆ తురగమును ఉన్నది. ఓయే భటులారా, ఆ తురగమును పట్టుకుని రాండి మన చెందుకు.
2: తురగమున ప్రభు, ఆ తురగమ్మ మాకు దొరకకుండా ఉన్నది, అది మీ రాజులకే తగినటువంటిది, అది మీకే దొరుకును కాబోలు.
1: అవునవును, అయినా ఈ తురగమ్మను పట్టిదా? ఆహా, ఏమేమి ఈ తురగమ్మను పట్టుతున్నాను? ఈ తురగమ్మ పైన సువర్ణ అక్షరముల చేత లిఖించి ఉన్నది, సోమవంశమునందు సుమగుందైన భూమిషుడగు పాండు పుత్రుడైన ధర్మరాజుల వారు దానిలో యాగము చేయుటకు మహాబుద్ధి కలిగి అయినా వీరులు ధీరులు శూరులు ఎవరైనా సరే ఈ తురగమును బట్టి పాలకునితో యుద్ధము చేయవలను, లేకపోయినా కట్నలు కానికలు సమర్పించి క్షమాపణ కోరి వెళ్లవలసిందిగా ఉన్నారు. ఒరి మిత్రమా, అయినను మనము అలా బలహీనులమా? అయినా ఈ తురగమును బట్టి వెళ్ళదా? ఆహా, ఏమని చెప్పవలను? ఏమని చెప్పదో.

సోమవంశులట ఆ పాండవీయుల వర్తమానము లిఖించి సువర్ణాక్షరముల చేత ఆ త్రిగమ్నకు కట్టి పంపారు మిత్రమా. అదిగాక

సూర్యుడైన పరాక్రమము బలవంతుడైతే ఎవరైతే ఇతరుగా పడతారో పాలుగురితో యుద్ధము చేయవలని ఉన్నది. అయినా మనం బలహీనులమా? ఈ అశ్వమును బట్టి మణిపురి చేరుకుని మా అమ్మయ్యగో చిత్రాంగద ఉన్నది, ఆ చిత్రాంగ చింతకు వెళ్తాను. అవునవును, అన్ని వివరములు సోమవంశీయులు పాండవేయులు వారు ఎవరో మా అమ్మను అడిగి తెలుసుకుంటాను. ఒక వీరుడు సూర్యుడు అయితే తర్వాత వారి సమస్య చెప్తాను. ఇప్పుడే

0: శనిమణి, నా పేరు చిత్రాంగద. నా పేరు చిత్రాంగద, నాకు ఒక కుమారుడు.
1: ఏం పేరమ్మా?
0: నా కుమారుని పేరు బబ్రువాహనుడు.
1: సరే సరే చిత్తము తల్లి.
0: చిత్ర

0: అమ్మా, నాకు ఒక కుమారుడు. నా కుమారుని పేరు బబ్రువాహనుడు, చిత్రవాహనుడు మా జనకుడు.
1: అవునవును.
0: ఇక బృహస్పతి శాపం వలన చంద్రుని కన్నా ముఖకాంతి తక్కువ ఉంది, కాని బాలచంద్రుడు ఏది నిండు పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడో అద్విధముగా నా ముఖకాంతి.
1: అవునమ్మా, అదిగో నీ అన్నంద భద్రంలో నీ కొడుకు బబ్రువాహనుడు
0: ఇచ్చేస్తున్నాడు. కుమారా వచ్చావా?
1: మీకు వందనములు తల్లి.
0: చల్లగా వద్దులు నాయన.
1: అమ్మా
0: వచ్చిన వాస్తవం ఏంటో విన్నవించనాయన.
1: చెప్పడం గురించి ఇచ్చేసి ఉన్నానమ్మా.

0: కుమారా, ఏదో వాస్తవ్యమును అనుచున్నావు. మనకు గనుడు ఆ శ్రీహరి ఉన్నాడు గనక ఆ వాస్తవ్యంతో చెప్పు నాయన, విన్నవించు. భయం ఎందుకు నాయన? చెప్పున.
1: ఎందుకంటే ఇవాడి దివసమున ఉనమునకు పోయాను.
0: వెళ్ళావు.
1: ఆ ఉనమునకు పోయేసరికి ఒక అశ్వము కనపడ్డదమ్మా. ఆ అశ్వము ఉన్నదుట ఒక పత్రిక లిఖించి ఉన్నది.
0: ఏమని?
1: సోమవంశులు పాండవీయులట.
0: ఓ, పాండవీయులు.
1: అవునమ్మా, గారి వారి వర్తమానమును తెలుసుకొనకయ్యి నీ సన్నిధానంకు వచ్చానమ్మా. ఒకవేళ ఆశ్రమమును పట్టిన వారైతే ఆ పాలుగుమిలతో యుద్ధము చేయవలనట. నీ సెలవు తీసుకుని
0: గెలవకపోయినా
1: మంగళ హారతులు తీసుకుని వారికి హారతి పట్టి పాదమును పట్టుకుని పూజల పురస్కరము అశ్వము అప్పచెప్పవాలని అందులో లిఖించి ఉన్నాదమ్మా.
0: నాయన, వారెవరనుకుంటున్నావు? పాండవేయులు మన బాంధువులు. మనకు చుట్టప్రక్కల మన బాంధువులే.
1: పాండవేయులు అయినా ధర్మరాజు, భీములు, అర్జున నకుల, సహదేవులు మనకు చుట్టాలా అమ్మా?
0: అవునవును, వారు పరావారు కాదు.
1: అవును, పాలుగుండగా అర్జునుడటమ్మా.
0: అర్జునుడు అదే దశనామములు పేర్కొన్న అర్జునుడు. అయినా
1: ఎవరమ్మా అతను? అంత వీరుడు ధీరుడా?
0: నాకు భర్త, నీకు జనకుడు. నాకు భర్త కావాలి, నువ్వు అర్జునుడు.
1: ఏమిటమ్మా?
0: ఆ ఎలా వచ్చాడు, ఎలా నన్ను పెళ్ళాడంటావా?
1: అవునమ్మా.

కుమారా, అర్జునుడు పుడమల యాత్రలు తన పాపకోపములను విమోచనం అయ్యటానికి యాత్రలు తిరుగుతూ మణిపురమును చేరవచ్చాడు. మణిపురమును చేరవచ్చి చిత్రవాహనుడు మా జనకుడు అతను తోడుకొని మన మందిరమునకు వచ్చి

0: అతనికి నన్నిచ్చి పెళ్లి చేశాడు. ఏది మీ తాతయ్య?
1: ఏమిటమ్మాడు,
0: నాకు భర్త కావలగిన
1: మాటలతో ఉండటం చూ బహు ఆచార్యం ఏటికి వచ్చను మన పురి నీటుగా చేను.

0: లేదమ్మా.
1: మరా
0: నీవు లగ్నము అయ్యాది జరిగాది, నీకు జరగడంటున్నావు. మాటల తోడని మేము లగ్నమైతాదా? మన ఊరికి ఎలా వచ్చాడమ్మా?
1: నాయనా చెప్పాను కదా,
0: జనము నవ్వుతారు.
1: యాత్రలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రకారముగా వచ్చాడు, నాగలోకం వెళ్ళాడు. నాగకన్య మీకు పెద్దమ్మ కావాలి, నాగకన్యని పెళ్ళాడాడు, అల్లిరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రకారముగా తిరుగుతూ తిరుగుతూ మన మణిపురమ్మను వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది ఆ భగవంతుడు వ్రాసిన వ్రాల ప్రకారముగా అతడు నాకు భర్త అయ్యాడు. ఆ నీవు గర్భంలో పడ్డావు, పడ్డ తర్వాత ఆ అర్జునుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత నువ్వు జనించావు, నీ పేరు బబ్బురవారణ అని పెట్టావు.
0: ఏమిటమ్మా నీ మరణం నమ్మమంటావా? ఇన్ని రోజులు నుండి నాకు చెప్పుకుని ఎలా రాశావు?
1: మరి ఇప్పుడు ఏమంటావు, యుద్ధానికి వెళ్తావా?
0: అవునమ్మా.
1: నాయన అతనిపై యుద్ధానికి వెళ్ళకూడదు, అర్జునుడైన సామాన్యుడు అనుకున్నావా? వద్దు.

కుమారా, పాండవులు సామాన్యులు కారు, అయినా దశనామములు పేర్కొన్న వీరాతి వీరుడు అర్జునుడు. అర్జునుడితో నీవెంత, నీవెలా గెలుస్తావు? తండ్రిపైకి యుద్ధంపు కేకుట ఇది ధర్మమేనా కుమారా? నా మాట ఆలకించి అర్జునుపైకి యుద్ధంపుకు వెళ్ళకూడదు నాయన. నా మాట మీరు

0: అమ్మా, తెల్ల లోకములే గలగలగా వరించే గంధ గన్నుండను. ఏమిటమ్మా నాకు శిలవసింగం అంటే అలా మాట్లాడుచున్నావు? వాని చింతకు పోయి ఇప్పుడే సంహరించి వస్తానమ్మా, ఎదురించి వస్తాను.
1: కుమారా.

0: నాయనా, నా మాట విను. ముమ్మాటికి చెప్తున్నాను, అర్జునుడు సామాన్యుడు కాదు, తల్లి కనుక నీ చెప్తున్నాను. తప్పయిందని ఈ అశ్వమును తీసుకుని అర్జునుడికి వప్పగించి, నాయన నాది తప్పయింది, అమ్మ కూడా నిన్ను తోడుకుని రమ్మన్నాదని చెప్పి మీ నాన్నగారిని ఈ మన ఇంటి వద్దకు తీసుకుని రా.
1: ఇంత

0: నాయన. కుమారా, అర్జునుడు అధికారుడు మీకు జనకుడు గనక నీకు అధికారుడు, ఆ నిచ్చార మాన్యుడు నీకు జనకుడు నాకు వరుడు, మీ నాయనను ఇక్కడ దగ్గర తీసుకుని రాండని తప్పైందని చెప్పి నాయనను మన గృహమునకు తీసుకుని రాండి నాయన.
1: ఏమిటమ్మా?

0: అమ్మా
1: కుమారా,
0: నీవు అంటున్నావు జరగకూడదు జరగకూడదు అని. నేను పుట్టినంత పెద్ద పెరిగాను, ఎప్పుడు నేను కూడా ఇటు వర్తమానము నీవు అనలేదు, నా చెవులతో వినలేదు. ఇవాటి దివసమున నేను ఒక్కరినే, తాత ఒక్కరే తెలుసు, నీ ఒక్క తల్లి తెలుసు, ఈ ముని బాబులందరూ తెలుసు, గాని ఎప్పుడైనా నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి పేరు అర్జునుడు అని నీవు పలికావా? అతడు నాకు జనకుడు ఎలాగయ్యాడు, నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు?
1: నాయన ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. యాత్రలు తిరుగుతూ తిరుగుతూ అన్ని యాత్రలు తిరిగి మన మందిరం మనకు వచ్చాడు, మన మణిపురానికి. వస్తే మా నాయన చిత్రవాహనుడు తీసుకుని వచ్చి అతనికి ఇచ్చి నన్ను పెళ్లి చేశాడు. తర్వాత నువ్వు జనించావు నాయన, అర్థం చేసుకుని ఆయన చెప్తే తెలియదా? అయినా నా పేరు చెప్పు, మా అమ్మ చిత్రాంగద అని చెప్తే తన మనసు చల్లబడిపోతాది, తప్పనిసరి వింటాడు.
0: సరే అమ్మా, ఈ శరశాపములు పట్టుకుని ఈ త్రిగమును పట్టుకుని తండ్రి గారి సన్నిధానంలోకి పోయి మంగళ హారతులు చేత వెలిగించుకుని తండ్రి గారి అర్జునుడు తీసుకుని వస్తానమ్మా, శరశాపములు ధరించుకుని పోతున్నాను.
1: కుమారా, ఈ శరశాపములు పట్టుకుని వెళితే అర్జునుడు ఏమనుకుంటాడు? వీడు ఎవడో పగవాడు శత్రు నాపైకి దండెత్తి వస్తున్నాడని అర్జునుడు ఇక యుద్ధమునకి సిద్ధమైతాడు. మీ జనకుడు గనక వట్టిన ఉదాగా వెళ్ళాలి అస్త్రశస్త్రాలు. ఎందుకంటే
0: ఈ గాలి బొమ్మలు శరశాపములు ప్రక్కన పెట్టి ఈ త్రిగమును పట్టుకుని తండ్రి గారి సన్నిధానంలోకి వెళ్తున్నానమ్మా.
1: అవును,
0: వెళ్ళి వస్తాను.
1: వెళ్ళిన ఆయన విజయ
2: ఒరే మిత్రమా, సూర్య మీద వచ్చి కృంగిపోయాది, ఇక అశ్వని పట్టుకుని రండి, మనం వెళదాం.
0: స్వామి, ఎక్కడ చూసినా ఆ త్వరగం లేదు. స్వామి,
1: ఏంటి
0: త్వరగం లేదు?
2: నాలుగు వీర ప్రక్కల వీక్షించినప్పటికీనా త్వరగం లేదా?
0: లేదు.
2: ఎవరు అపహరించుకుని వెళ్ళారా?
0: అవునవును.
2: పోండి ఇప్పట్లో అరామి.

0: అక్కర్లేదు. ఇక మీరెళ్ళి అట్టి అశుభ్రు పట్టుకుని రా. వాడు ఎటువంటి బలవంతుడైనప్పటికైనా ఇప్పుడే వాడిని వధ చేస్తాను. వెళ్ళండి.
1: లేదు లేదు స్వామి.

0: మీరు వెళ్ళండి, వాడిని పట్టుకుని రండి, నేను వాడితో యుద్ధం చేసి తీరుతాను.
1: సరే సరే మా తల్లి చిత్రాం కదా, ఈ మంగళహారతుల చేత ఈ శవగ్రహణమును తీసుకుపోయి తండ్రి గారికి సమర్పించి తోడుకుని మణిపురమును తీసుకురమ్మన్నది. అదిగో శరశాపముల చేత నాకు ముఖముల చేత వీర పురుషుడు లెక్క కూర్చున్నాడు అతడే అర్జునుడు, మా తండ్రి కావచ్చు. నాయనా మీకు రే వందనములు.
0: ఎవరు నీవు?
1: ఇదిగో నీ తురగమును తీసుకుని వచ్చానయ్యా.
0: తురగమును పట్టుకొని వచ్చి నాయనాన్ని పలుకుచున్నావు, ఎవడు రాని ఉదూరముండు.

0: ఓరి దుష్టుడా, నీవు తురగమని పట్టుకొనొచ్చి నా సరసకొచ్చి నాకు మ్రొక్కుచున్నావు. అయినా నీ కావరంబు చేత నువ్వు నా దగ్గరకు వచ్చావు. వెళ్ళరా, వెళ్ళు.
1: నాయనా కలతల్లి.

0: కలహమ్ము. మనకిలా చలము చేతను ఈ తిరగం నుండి చెందుకు తీసుకువచ్చాడు ఆయన. కలతలు మనకిలా తండ్రి
1: మాటలేమి నాతోటి.

0: పాదం పట్టుకుని వచ్చి నేను దీవుల నుంచి నువ్వు విరవీలుచున్నావని చీ నాతో యుద్ధం చేసి వెళ్ళాలి. కానీ అశ్వం మాత్రం వాటి వృధాగా నే తీసుకునేవాడిని కాదు. నా అసమ్మును ఎదురుమిత్తమై నీవు పట్టావు చూసేదా
1: నాయనా కోపా.

0: నేను ధీరుండను, వీరాది వీరుండను, వీర గేసుండని పలుకి ఈ అస్తంభం పట్టుకుని వచ్చావు. ఒట్టిదాగా నీ దగ్గర నేను అస్తంభం తీసుకుంటుంది కాదు. నీలోన చాకచక్యము ఉన్నా నన్ను జయించి వెళ్ళు, లేకపోతే నువ్వు ఇంటి దారికి నాకు అత్యాసం నుంచి బ్రక్కి వెళ్ళరా.
1: నాయనా, నీ

0: ఒరే దుష్టుడా, నాకు ఏకగాని ఏక కుమారుడు ఉన్నాడు అభిమన్యుడు, అతడు నా కొడుకు, నా భయమునకి విరచి నీవు, నేను నీ కొడుకును నీ కొడుకును నాయన అనుచు నా కర పాదములపై పడి శరణ ముకుళ్ళవైనని వేడుచున్నా, వెళ్ళరా వెళ్ళు.
1: ఓహో దైవమా, ఇది ఏమి విచిత్రమును, ఎన్ని చెప్పినా నా తండ్రి అని చెప్పినా నీ సుదుడు అని నేను చెప్పినా కూడా వినటము లేదు. అయినా ఇతనికి మా అమ్మ ఏం చెప్పేదంటే, నా పేరు చెప్పునాయనా, ఎప్పుడైతే నా పేరు చెప్తావో అతడు నిన్ను నమ్మి మన మణిపూరి చేరుతాడని పలికాది మా అమ్మ, అలాగనే వినిపించదా నాయనా, చెప్పమంటావా తండ్రి?

0: నీ తరుణి అనగా చిత్రాం కదా, ఆ చిత్రాంగదకు జనించిన వాడిని నా పేరు బబ్బురువాణుడు అయినా, నీ తరుణి అనగా నీవు చేసుకుని లగ్నము ఆడినా చిత్రాంగద మణిపురంలో ఉన్నది.
1: ఆ చిత్రాంగ అనేది నా పేరు చెప్పి నేను తోలాదా?
0: అవునవును.
1: అరే దుస్తుడా, ఇప్పుడు సాధ్యం

0: నా తండ్రి అనచు గడగడ వరంకుచు వచ్చి నువ్వు నాతోటి మాట్లాడుచున్నావు. నీలోన నువ్వు పురుషార్థం అయితే ఆరది చెప్పిన మాట నువ్వు పఠించేవాడివా?
1: ఈ అర్జునుడు ఎన్ని దివసములు చెప్పినా వినడం లేదు, కాని అయినా

0: ఆడ నవమాసములు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి మాట ఆడవాళ్ళంటున్నావు నాయన. ఆడలేని ఈ ప్రపంచములే శూన్యమైతాది. ఆడది అనగా మా అమ్మ చెప్పిన మాట తీసి తీసిన వాడు, అదముడు అనగా ఎడ్డి గుడ్డివాడు. ఎడ్డివాడు
1: మతీన పంపిక మాటలేమి నాతోటి తెలిసాడి. ఓయ్ మతీన పంపిక మాటలే నాతోటి ఏమి సాటి, నాతోటి ఏమి సాటి. ఓరి మతిహీనుడా, చి ఏమిరా అంతటి సాహసవంతుడవైనా అదున ఆడది చెప్పినటువంటి మాటలు పఠించుకొని వచ్చి నీ దగ్గర ఉండబడినటువంటి శామకర్ణం అనే అశ్వమును చేతబట్టుకొని నా సరసకు వచ్చి నాకు మృక్కులు ఇచ్చున్నావు గానీ నాతో ఎందులో నువ్వు సరిసాటి.
0: నాయన మీకిదే నమస్కరించుతున్నావు నాయన. నా తల్లి చిత్రం కదా, నీవు తనయుడవు, క్షమార్పణ చెప్పి నీ తండ్రి గారిని తీసుకుని రమ్మన్నది నాయన. నీ పాదములు మొక్కుచున్నాను, నా తండ్రి నాయన కుమారుడను.
1: ఒరే ఒకసారి విను, నా కుమారుడు ఎవరంటే వీర అభిమన్యుడు కురుక్షేత్ర పద్మ హూయంబులోన యక్ష రాక్షస సిద్ధ సాజ్య గరుడ గంధర కిన్నెర కింపుసుడు. అత మార్చినటువంటి వీరాది వీరుడు వీర గ్రేసరుడు. అతడు నా కొనుకు కొడుకు కనబడుతుంది గాని నువ్వేంటిరా నేను ఉంచుకుంటే పుట్టిందా అనేటువంటి
0: నభంసోకుడు. ఏమిరా కళ్ళ మనము చేత గుండె దైరము చేత ఇట పాపాత్ముడవరి నీ పలుకుతున్నావురా. ఒక క్షణము లోపల తలుపై చూస్తానురా.
1: అలా ఇంతకెక్కువ పలికే ధాను.

0: ఇంతకెక్కువ 10 రేట్లు ఎక్కువ పలుకుతాడు. నువ్వు ఎంత మురిసినప్పటికైనా జార శ్రీ సుతుడు.
1: ఓయ్ నీవా,
0: అవును
1: హీరో.

0: దగ్గర అనుమాని అనుమాని అనుమాని వచ్చిందని శ్రీ హరి మీ బాబా అందమో నీకు అనుమాని పలికేనా
1: శ్రీ హరి మీ బాబా అందమయ్యేలాదు అనుమాని పలికేనా
0: ఓరి అర్జున ఈ పరిచకములు ఎలా పలికినవురా చంద్రవీరుడు మీ బావ శ్రీకృష్ణుడు చెప్పాడా భీష్ముడు చెప్పాడా ద్రోణాచార్య చెప్పారా
1: ఎవరు చెప్పాలి.

0: ಎಂತ ಬರುತ್ತಾ ಜಾರ ಈಗ ಸುತ್ತೇರ ಆ ತಂತಂಬತೋ ನೀವು ಭಾವ ಪಡ್ಕೊಂಡು ಬಂದು ಎಂತ ಬರುತ್ತಾ ಜಾರ ಈಗ
1: ಸುತ್ತೇರ
0: ಅರೇ ಇಂತಕೆಕ್ಕೋ ಪದಿಮಲು ಬಲಗುತ್ತಾನು నువ్వు ఎంత మురిసినప్పటికైనా నేను ఉంచుకుంటే పుట్టిందా అని కొడుకువు నీవు. అటువంటి వల్ల నాకు ఎందరో ఉన్నారు, వేల మంది ఉన్నారు. అందులో నీవు ఒకదానికి జన్మించిన వాడి వెళ్ళరా వెళ్ళ.

0: ఒరే అర్జున, ఏ పరిచకమ్మును ఎలా పరికెదవురా? ఆయనను నా తండ్రివని నా తల్లి చెప్పింద మాత్రం శరశాపమ్ములు నేను వదిలివేసి వచ్చానురా. ఆ గాండివమ్ములు శరశాపములు నా చింత ఉండిన హస్త శాస్త్రముల చేత ఒక క్షణములో తెరపై నొరిగించేవాడిని. ఆ ఆయనను నేను మళ్ళీ వచ్చినందురా. మా అమ్మ ఎంత మోసం చేశాది, నా జనకుడని చెప్పినంత మాత్రం నమ్మి ఈ శరశాపమ్ములు నా గృహమందు వదిలివేసి వచ్చాను. అయినా నేను మళ్ళీ వచ్చిందా
1: చూసుకోమురా. ఈ బద్దకమో నీ వేల పలికితవురా. సంగ్రామం నా తట తటము అదొచ్చుండ దీకిట బృకటంబగిన నిటనంబు చటింప చెట్టుల కోపగి నృత్తతిల నిప్పుడు గుప్పలకు నీ కనురెప్పలు గుప్పలు పడుచుండగా సేను హోక్క పొగ్గం చేత అఖండ వేదండకుండా ఎక్కిపెట్టి ఠామ్ ఠామ్ అని మించి వచించి
0: వధించరా. ముందు ఉన్నదిరా ముసుర్ల పండి అని చందమురా, మళ్ళీ తిరిగి వచ్చినాక చెప్తాను రా నీ సంగతి.
2: నా కుమారుడు బబ్రవాహనుడు నా భర్త వద్దకు వెళ్ళాడు, తీసుకుని వస్తాడేమో. కుమారా, ఏడు మీ జనకుడు వస్తుందా?

0: ఆయన. నేను చెప్పిన ప్రకారంగా వెళ్ళావు, పోయినందుకు ఆ పొడి మిషన్ మరి నిన్ను ఏమన్నాడు ఆయన? కోపంతో వచ్చావు.
1: అంతా

0: ఆయన అంత మాటలన్నాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకనగా మీ జనకుడు నాకు భర్త. ఎన్నో వినవించావా? మరి నేను చెప్పిన ప్రకారం చెప్పావా నాయన? మరి మా అమ్మ చెప్పాది, మా అమ్మ పంపించేదని చెప్పావా?
1: అమ్మా, అంత భయమే ఉన్నారు తల్లి. హనుమానుడుగా శంకరుడు ఎవరు వచ్చినా, త్రిమూర్తులు ఏకమై వచ్చినా అంటే భయమే ఉన్నారమ్మా. వాణ్ణి దృంచుతాను, ఇప్పుడే వెళ్ళి వస్తానమ్మా. అర్జున శంకర్ తుజమై తెచ్చా.

మును ముందుగా శిరశాపమును పట్టుకొని రాకుండగా మా తల్లి చెప్పిన మాట చేత జవ దాటకుండగా శిరశాపములు నా గృహమందు పెట్టి వచ్చాను రా, శిరశాపముల చేత పట్టుకుని వీళ్ళ మునుమూరి వచ్చేసాను, ఇప్పుడు కాచుకోమురా. అప్పుడు కాదురా, మును ముందుగా నీవు పలికిన వాక్యములు ఇప్పుడు గుర్తు తెచ్చుకోరా మతిహీన.

0: పండనమున బలి మచ్చదరా, పండనమో నిన్ను బలి మత్తురా.
1: అర్జున ఇదిగో కాచుకొమ్మరా వస్తున్నది, కాచుకొమ్మరా.
2: ఏమది కుమారా సకేత,

0: ఈ బబ్బరు వాహనులు అనేటి వారు సామాన్యుడే కాదు. ఇక బ్రతికిందా యోచించవారు ఏపటి సమస్య గని. ఇక వెళ్ళిపోదాం కుమార, పద ఈ అశ్వాన్ని తీసుకుని వెనుక తిరిగిపోదాం.
1: చనిపోయాడనుకున్నావు ప్రతి కర్ణుడు, నీ కర్ణుడు కుమారుని గనక అంత శౌర్యము బలము నాకు.

0: కుమారా, రేపు యోచిందాము గాని సరే వెళ్దాం పదా. ఇక వెళ్దాం.
1: నాయనా, ఒకసారి ఆయన బల పరాక్రమం చెప్తున్నావా? ఏం చేశాడా బబ్రువాహన
0: మమ్మల? సామాన్యుడి కాదు.
1: ఏం చేశాడు?
0: కుంజల అసెంబ్లీని కట్టి పెట్టి వాడు వెళ్లిపోయాడు.
1: చెప్పు.

0: అన్నాడు. మనము అస్తినకు వెళ్లి ఈ జరిగిన వాస్తవం ఎంత చెప్పు కుమారా.
1: సరే, అది విధంగానే మా పెద్దన్నయ్య ధర్మరాజు గారితో చెప్తాను గాని, ఇక దీనికి వెళ్ళిపోదాం కుమారా, వెళ్ళిపోదాం, పదండి.
0: సరే,
1: ఇదిగో బాణం వచ్చుతున్నారు,
2: కూర్చొని వినిపిస్తున్నావు, పురుషార్థులేనా?
1: అవునవును, అంతటి వాడివైతే నువ్వు ఇంకా కాసుకోరా, ఇవి నా శ్రమ.
2: నీకుతూ నీలుగుతూ పలికావు అయినా, ఇప్పుడే నేను వెళ్ళి మా అమ్మ చిత్రాంగ చెప్పేదా.
3: అమ్మా చిత్రాంగరా,
2: అదిగో అడిగో చూడవమ్మా.
0: అయ్యో,
2: అర్జునుడు ధరపై మునిగి ఉన్నాడు.
0: అర్జునుడు సంహరించావా?
2: అవును
0: కుమారా, అర్జునుడికి మరణం లేదు. ఎలా మరణించాడు?
2: మరణించానమ్మా.
0: చూడు, మరణం లేదు గనక ఇతడు మళ్ళా బ్రతకాలంటే ఒక వింత ఉన్నది.
2: ఏమిటమ్మా?
0: నాగలోకం వెళ్లి మీ తాత నాగరాజు ఉన్నాడు గనక అక్కడ అమృత కలశం ఉంటాది, ఆ కలశం తీసుకుని వచ్చి అర్జుని ఒక నోటిలోకి వచ్చినట్లయితే పునర్జీవుడు అవుతాడు.
2: అవునమ్మా, ఇప్పుడే తీసుకువచ్చాను గానీ మీరు శిశులు మాయమైపోయావమ్మా.
0: మీ మామయ్య కృష్ణుని మహిమలు కావచ్చు, ఒక కృష్ణుని వేడుకో.
2: అవునమ్మా, వేడుతాను.

0: వీరి శిరంభలు వచ్చాయి. ఈ అమృత కలశము వారి నోటిలో.
1: అవునమ్మా, పునరుద్ధరణారమ్మా.
0: అయ్యో మనోహర, నేను ఎవరనుకుంటున్నావు? నేను చిత్రాంగదను. ఇతను కుమారుడు బబ్రువాహనుడు.
1: నాయనా మిగిలిన వందనములు నాయనా.

ఆకాశవాణి మీరింతవరకు పౌరాణిక నాటకం బబ్రువాహన చిందు యక్షగానం విన్నారు. అనంతరం ఒక చిత్రగీతం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం, సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. రైతు సమాచారం కార్యక్రమంలో కంది పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు, 7:15 నాటిక గమ్యం నాటిక వింటారు, మరియు 7:45 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అనంతరం పర్యావరణ సమతుల్యతతో బ్యాడ్జర్ల పాత్ర శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం వింటారు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వింటారు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో టిఆర్ మహలింగం గారి వేణుగానం వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం. ఇక 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహార సమాచార్, 2:30 కిన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి, 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో కొత్త టెక్నాలజీ ఏజెంటిక్ ఏఏ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువులలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శారద. 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 హరికథ వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:18 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. నేను మీ రేడియోను ఇస్తాం రామగిరి సుమంత్. జై హింద్.